శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై భక్తిరంజని కార్యక్రమం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటన విన్నారు.

0: శ్రోతలు, మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: 103.2 MHz పై మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమం. ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతాలు.
4: అవును, ఇది సిలువ విప్లవం, ప్రేమ విప్లవం. ఈ సిలువ ప్రేమ విప్లవములో అన్ని వేదాలు వాదాలు కొట్టివేయబడినవి. హల్లెలూయా.

పరిశుద్ధాత్మ ప్రేరణలు. క్రీస్తు ఖైదీ రెవరెండ్ పండు ప్రేమకుమార్ అక్షర కూర్పులు, బుర్రకథ సామ్రాట్ పండు బెన

బ్యానర్జీ స్వరకల్పనలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ మరియు యెహోషువా స్వరాలాపనలు. దీవించుమో దేవా, యేసు సిలువ సహన స్వరమాల. క్రీస్తునందు ప్రియ శ్రోతలారా, క్రీస్తు పేరున శుభములు. ఆనాడు యేసు శిష్యులలో యోహాను ఒకడు అగ్ని దిగి వచ్చి దహించాలనే ఆవేశపరుడు, ఉగ్రవాది. అందుకే సన్ ఆఫ్ థండర్, ఉరుము కుమారుడు అని అతనికి యేసు పేరు పెట్టాడు. అయితే నశించిన దానిని వెదకి రక్షించడానికి పరమ నుండి దిగి వచ్చిన దైవ మానవుడైన యేసు సిలువ బలియాగములో జాలువారుతున్న క్రీస్తు రక్తాశ్రుధారలలో ఈ ఉరుము కుమారుడు నిశ్శబ్దమై యేసు రొమ్మున ఆనుకొన్న శిష్యునిగా మారిపోయాడు. క్రీస్తు హతసాక్షిగా పద్మాసు ద్వీపములో పరవాసిగా మిగిలిపోయాడు. ఈనాడు మరో యోహాను సమసమాజ స్థాపనకై గజ్జె కట్టాడు, గల్లనిపించాడు. పులి పులి పులి పులి, బెబ్బులి బెబ్బులి, కనకన మండే నిప్పుల పిడికిలి, పటపటపటమని పండు కొరకరా, చటచట చటమని ముందు కొరకరా, పటా పటామని పండు కొరకరా, చటా చటామని ముందు కొరకరా అంటూ గొంతెత్తి గర్జించాడు, గుండె జల్లనిపించాడు. అయితే ఈ యోహాను యేసు సేవకుని కుమారుడే. అందుకే ఆ యేసు ఆత్మ అతనిని పట్టుకున్నది, పరాయి దేశములు పరదేశిగా నిలదీసింది, ఉన్న ఒక్క ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించమన్నది, సిలువ కత్తితో గుండెను కోసింది. అయ్యో నా దేవా అంటూ ఈ యోహాను ఆక్రోశించాడు, శ్రమల సంకెళ్ల కన్నీళ్ల మధ్య విలపించాడు.

0: ఇంతటితో భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నీలంలో సమయం 6:40 దాటి 1 నిమిషం. ఇప్పుడు మీరు వింటారు సూక్తి సుధా. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో బి జోసెఫ్ గారిచే హితోక్తులు వింటారు.
1: ప్రియమైన ఆకాశవాణి రేడియో శ్రోతలకు మన గొర్రెల కాపరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనములు. మీరందరూ రేడియోకు సమీపంగా కూర్చోనండి. మనం కలిసి దేవుని వాక్యమును పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 14:31 చూసినట్లయితే దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తూ ఉంది. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. యేసు ప్రభు ఆయన జీవించిన దినాల్లో ఆయన ప్రార్థించుచుండగా తన శిష్యులైనటువంటి వారు దోణిలో సముద్రంలో ప్రయాణమై వెళుచు ఉన్నారు.

0: నీవే అయితే నేను కూడా నీవలే నడుచుటకు నాకు ఆజ్ఞ ఇమ్మని ప్రభువారిని అడిగెను. వెంటనే యేసు ప్రభువారు రమ్ము అని చెప్పి అతనికి చెప్పాను. వెంటనే పేతురు ఆ యొక్క సముద్రపు నీటి మీద ఒక భూమి మీద నడిచినట్లుగా ఆయన నడుచుకుంటూ ముందుకు వచ్చాడు. కొంత దూరం వచ్చేసరికి అతను గాలిని చూసి భయపడి, అమ్మో నేను మునిగిపోతానేమనని అతడు భయము తన జీవితంలో ఆవరించి మునిగిపోసాగాను. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అతనికి చెయ్యి అందించి అతని చేతిని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనిని గద్దించాను. ప్రియులారా, ఈ యొక్క మాటలు వింటున్న మీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకునండి, అల్ప విశ్వాసం మానవుణ్ణి ముంచివేస్తుంది, విశ్వాసం మనిషిని జీవింపచేస్తుంది, నిలబెడుతుంది. కాబట్టి ఈ యొక్క జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో పేతురు అల్ప విశ్వాసం చేత నీటిలో ముంచివేయబడ్డాడు. ఈ యొక్క దినం మన జీవితంలో కూడా.
1: ఇంతటితో సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అదేవిధంగా 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఇక వార్తల్లోని వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
3: మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయుడు రోల్ పెరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్న మీకు మీ యొక్క క్లాస్ రూమ్ లో పనిచేసే స్టూడెంట్ కి గూగుల్ సమాచారం ఇస్తుంది. ఏఐ ఉపయోగించుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా మళ్లీ టీచర్ని సప్లిమెంట్ చేయాలంటే దేనికి సాధ్యం కాదు. అది ఒక టీచర్ వల్లనే సాధ్యం.
2: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారం అంశంపై 5 రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 9వ జాతీయ పోషణ మాసం 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకిరికల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నకిరికల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన 1000 రోజుల ప్రజాపాలన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, రైతుల కోసం రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ప్రతి నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని పేర్కొంటూ,
4: 1000 బస్సులు మాడబిడ్డలు కొనిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి

0: నెల నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా ఈనాడు ఆడబిడ్డల్ని తీర్చిదిద్దిన ఇదే కాదు, సోలారు విద్యుత్ ఉత్పత్తి విషయంలో పెట్రోల్ బంకులు నడపడంలో ఆడబిడ్డలకు స్వయంగా వ్యాపారం పెట్టించి 1,000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేపించి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మే విధంగా ఒప్పందాలు చేయించిన.
1: తలసేమియా, సికిల్ సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని, వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కేజీహెచ్ వంటి ప్రత్యేక కేంద్ర పరీక్షించడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం పెరుగుతుందని చెప్పారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన జన్యు సలహాలు అందించడం ద్వారా భవిష్యత్తు తరాలపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని శాసనమండలి కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశాల కంటే వేగంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు. జర్నలిజం రంగంలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 డిఏలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. 2022కు సంబంధించిన లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7 నుంచి 10 శాతానికి, 75 నుంచి 80 ఏళ్ల వారికి 12% నుంచి 15% పెంచుతామన్నారు. కృత్రిమ మేధ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్ 70,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టీసీఎస్ ప్రతినిధుల బృందం, రాష్ట ప్రభుత్వ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికే ఈ డేటా సెంటర్ చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. తమిళనాడు తీర ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది.

ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈరోజు నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న వివరాలు. ఏడు 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. ఇంకా 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయజ్యుతి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయజ్యుతి కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 బాలభారతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్పూర్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయం అనే తలుపులు తెరిచే రాగం హృదయ రాగాల కార్యక్రమం 1 గంట పాటు మిమ్మల్ని అలరిస్తుంది. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 సమన్వయ నాటక ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 4:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్ర సమర్పణలో వింటారు. ఇక సాయంత్రం ప్రసారం కానున్న వివరాలు. 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పసందైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 5:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:45 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 ప్రబోధ గీతం ప్రసారమవుతుంది. 6:35 సినీ రంజని వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00

15 నిమిషాలకు ఇల్లివాకిలి కార్యక్రమం, 7:45 ఫిలింగ్ గీతాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8 గంటలకు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి ప్రసారమవుతుంది. 8:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10 గంటలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు విన్నారు. నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని, ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్ధిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూకాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్ధరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహి థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాసే గ్రోయింగ్ మేజర్ ఇకానమీ బన్నేతే హువే దేఖ్ రహి. అభి హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఇకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయి. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ దీ.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్ట్రపతి అస్సాంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిలాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్ట్రపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ధ స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంఫాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట్ర కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా, ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయాతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్ కు భారత కెప్టెన్గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను IMD కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని కాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబుర్రలతో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15.

ప్రభాతలహరి. విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మరియు ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం ప్రభాతలహరి.

ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా మడుగుల కామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
7: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334. పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ జాదవ్, MDS, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
8: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHRDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
4: రెమాండ్ షాప్.
5: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
4: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
5: ఏకైక కంపెనీ షోరూమ్
4: ద రెమాండ్ షాప్,
5: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
7: అబ్బా, పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
5: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 9912317190.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం ఓ సినీ భక్తిగీతం.

0: పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అదేవిధంగా రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరొక గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తలనొప్పి, తల తిరగడం, తలలో బ్లడ్ ప్రాబ్లం గురించి ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. నిలయంలో సమయం 7:30 కావస్తోంది. మరొక దిక్షణాల్లో వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హైరిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తోంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్.

0: డాప్లర్ స్కానింగ్ ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, ఐవీఎఫ్ గర్భాలకు యాంటీనిటల్ కేర్ డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదనే చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
1: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
2: అవునండి.
1: అంటే ముందస్తు జాగ్రత్తగా ఆ బిడ్డ పుట్టింది మొదలు ఒక వయసు వచ్చేదాకా ఎలాంటి వ్యాధికి లోను కాకుండా గురి కాకుండా ఉండడానికి రకరకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా, ఇటీవలి కాలంలో, ఈ మధ్య కాలంలో HPV వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను, అందరు వింటున్నారు, నేను కూడా విన్నాను.
2: అవును సార్.
1: అంటే ఈ రొటీన్ గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా, ఒక ప్రశ్న. ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఇది ఆడపిల్లల కోసమా మగపిల్లల కోసమా, అదొకటి. మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది, ఈ వ్యాక్సిన్ యొక్క ప్రయోజనాలు ఎంతవరకు ఫలితాన్ని సాధిస్తున్నాయి?
2: సార్, చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా HPV వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని సంకల్పించింది. సో దాని మూలంగా ఈ వ్యాక్సిన్ అనేది పాపులారిటీ వచ్చింది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మనకి ఈ వ్యాక్సిన్ ఉంది, కానీ మనము ఇనీషియల్ డేస్లో ఈ వ్యాక్సిన్ అంటే మనం సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం. HPV వైరస్ యాక్చువల్గా అంటే మనకు చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి, మనకు తల నుంచి కాళ్ళ వరకు రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. బట్ మనకి క్యాన్సర్కి వ్యాక్సిన్ అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే ఉంది. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ మనకు HPV వైరస్తో వస్తుంది. సో ఈ వైరస్కి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ HPV వ్యాక్సిన్ ఇస్తాం. సో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా ఇది ఉంది.
1: గతంలో ఇది ఎప్పుడు విన్నట్టుగా నాకు అనిపించట్లేదు.
2: అయితే ఇది గత 20 సంవత్సరాల నుంచి ఉంది, కానీ మనకి ఇండియాలో ట్రయల్ వచ్చినప్పుడు అంటే వ్యాక్సిన్ ఇంట్రొడ్యూస్ చేసి ఇచ్చినప్పుడు కొన్ని మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఈ వ్యాక్సిన్ ద్వారానే వచ్చాయనే అపోహతోని అది ఆపేయడం జరిగింది. యాక్చువల్గా ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో వచ్చినాయో అవి ఈ వ్యాక్సిన్కి సంబంధించిన కావు, కానీ ఆ భయంతో ఆ వ్యాక్సిన్ అనేది మన ఇండియాలో పాపులర్ కాలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వ్యాక్సిన్ రొటీన్గా ఇస్తారు. సో మన ప్రభుత్వం కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అంటే మనం చూసుకున్నట్టే ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీ ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుంది. సో అంత కామన్ క్యాన్సర్. సో ఆ క్యాన్సర్కి మనకి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని మన ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అందరి పిల్లలకి ఇవ్వాలి అని సంకల్పించింది.
1: అంటే ఇది కేవలం బాలికలకు మాత్రమే ఉద్దేశించిందా, లేదా బాలురు అంటే బాయ్స్ కూడా,
2: బాయ్స్ కి కూడా ఇవ్వాలి, గర్ల్స్ కి కూడా ఇవ్వాలి? ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఒక అనదర్ 10-20 ఇయర్స్ లో మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మన అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయడానికి మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది. ఇప్పుడు ప్రతి స్కూల్లో, ప్రతి PSCలో అందరి ఆడపిల్లల్ని, మన ఎలిజిబుల్ గర్ల్స్ అంటే 14-15 ఇయర్స్ ఏజ్ ఉన్న వయసు ఉన్న ఆడపిల్లలందరినీ వాళ్ళు గుర్తించి వాళ్ళకు ఒక డోసు ఈ HPV వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ స్కూల్లో కానీ ఎక్కడ అంగన్వాడీలో కానీ ఎవరైనా సరే వాళ్ళకి అమ్మాయిలకి ఇలాంటి వ్యాక్సిన్ ఇస్తున్నారు అని తెలిస్తే తప్పకుండా రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.
1: ఉచితంగానే
2: ఇవ్వబడుతుంది. సో
1: మరో మాట, ఇక్కడ 15-16 అన్నారు, అంటే 15 లోపు వాళ్ళకి కానీ 16 పైన ఉన్న వయసు ఉన్న అమ్మాయిలకు కానీ ఇది వర్తించదా?
2: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ అనేది 9 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలకు అందరికీ ఇవ్వచ్చు. 9 నుంచి 45 సంవత్సరాలు,
1: 9 ఇయర్స్ to 45 ఇయర్స్ మధ్య వయసులో
2: ఉన్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు. 9 to 26 ఇయర్స్ మధ్యలో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే మనకి ఏ వయసులో ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఎన్ని డోసులు ఇవ్వాలనేది నిర్ణయిస్తాం అన్నట్టు. సపోజ్ 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో గనక ఆ టీకా ఇచ్చినట్టయితే 2 డోసులు సరిపోతాయి. మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 2 డోస్ తీసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 90-100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి ఆ అమ్మాయిని
1: మనం కాపాడినట్టు అవుతుంది,
2: 100% కాపాడే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎప్పుడు అంటే మొదటి సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే ఫస్ట్ ఈ సంభోగం కంటే కనుక ముందు కనుక వాళ్ళు ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఎందుకు ఓన్లీ 14 నుంచి 15 మంది అంటే బడ్జెట్ దాంతో ఏంటంటే మన గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్ ఏంటంటే సింగిల్ డోస్ ఇస్తుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం మనం 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి మనం 2 డోసెస్ ఇవ్వాలి. ఒకవేళ 15 సంవత్సరాలు దాటినట్టయితే 3 డోసెస్ ఇవ్వాలి. బట్ ఈ 14-15 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఈవెన్ ఒక్క డోస్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. కాబట్టి మన గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఒక సింగిల్ డోస్కి అయితే అందరు గర్ల్స్ని జాబితాలోకి తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించింది. అయితే ఇప్పుడు సపోజ్ 15 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 3 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 2 నెలలకి 2వ డోసు, మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 3వ డోసు. ఈ విధంగా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆల్మోస్ట్ చిన్న ఏజ్లో ఇచ్చినట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఏజ్ ప్రకారము లేట్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అయితే కొంతమంది అడుగుతారు, మేడం మాది ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యింది, మరి మేము తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నారు కదా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ బిఫోర్ తీసుకుంటే, లేకపోతే 15 సంవత్సరాల లోపల తీసుకుంటే, మేము ఏజ్ మాకు 21 ఇయర్స్ ఉన్నాయి, ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మేము తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, డెలివరీ అయినా సరే ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది అంటే, సర్వైకల్ క్యాన్సర్ ఈ హెచ్పివి వైరస్ అనే వైరస్తో వస్తుంది. సో అంటే ఈ హెచ్పివి వైరస్ లో మనకి 100 రకాలు ఉంటాయి. దాంట్లో మనకి 16-18 అనే వెరైటీతో వచ్చే ఈ హెచ్పివి వెరైటీస్తో వచ్చేవి క్యాన్సర్ లాగా రూపాంతరం చెందుతాయి. సో మనకి వ్యాక్సిన్ కూడా మనకి 16-18-6-11 వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మరి ఈ 6-11 వెరైటీతో ఏం ప్రొటెక్షన్ ఉంటుందంటే, జెనైటల్ వార్డ్స్ అంటే జననాంగల పైన చిన్న చిన్న కురుపులు వస్తాయి చూడండి, వాటి నుంచి ఈ 11 and 6 అనే వెరైటీస్ ప్రొటెక్ట్ చేస్తాయి.
1: డాక్టర్ ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఈ వైరస్ వ్యాప్తి అన్నది పురుషుడి నుంచి ప్రారంభం అవుతుందా లేక స్త్రీలో ఉత్పత్తి అవుతుందా ఈ వైరస్ అన్నది?
2: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ అనేది సెక్షువల్ కాంటాక్ట్తోని ఒక అంటే స్త్రీ నుంచి పురుషునికి రావచ్చు, పురుషు నుంచి స్త్రీకి కూడా రావచ్చు. అండ్ అట్లా కాకుండా మామూలుగా లోదుస్తులతోని టచ్తోని కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ వైరస్ మన శరీరంలో వచ్చినంత మాత్రాన అది కంపల్సరీ జెనైటల్ వార్డ్స్ లాగానో లేకపోతే క్యాన్సర్ లాగానో రూపాంతరం చెందదు. చాలా మటుకు మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఈ హెచ్పివి వైరస్ని మన శరీరం నుంచి తొలగించేస్తుంది. సో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు 16-18 అనేటివి కొంచెం ఎక్కువ విరులెంట్ ఉంటాయి అన్నట్టు. వాటితో రికరెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే 3-5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు అది శరీరంలో క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. సో అంటే ఆ హెచ్పివి వైరస్ మన శరీరంలో ఉన్నంత మాత్రం మనం క్యాన్సర్ బారిన పడతామని కాదు, మ్యాక్సిమం టైమ్స్ అది మన శరీరం నుంచి తొలగించబడుతుంది. బట్ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి మన శరీరంలో మార్పులను తీసుకొచ్చి అది క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటామో దానికి యాంటీబాడీస్ మన శరీరంలో ఉంటాయి, కాబట్టి ఎప్పుడైతే ఆ వైరస్ మన శరీరంలోకి వస్తుందో ఇమీడియట్ గా తొలగించేస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మేడం మరి ఇది సర్వైకల్ క్యాన్సర్ నుంచే ప్రొటెక్షన్, ఇంకేదైనా? సో హెచ్పివి వైరస్ తో వచ్చే క్యాన్సర్స్ అంటే ఈ యోని మార్గం క్యాన్సర్స్, ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్ కూడా కొన్నిటికి ఈ హెచ్పివి వైరస్ తో వస్తుంది. జెనిటల్ వార్డ్స్ ఇవన్నిటి నుంచి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఆ స్త్రీని ప్రొటెక్ట్ చేస్తుంది.
1: ఈ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక ఆ స్త్రీకి ఇతర వ్యాధుల నుంచి అరికట్టడం సంతోషమే, అది కాకుండా భవిష్యత్తులో దీని మూలంగా ఏదైనా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఏమైనా
2: లేదు? 100% లేదండి.
1: పూర్తి ప్రొటెక్షన్
2: ఉంటుంది. అంటే సరైన మోతాదులో, సరైన వయసులో, సరైన షెడ్యూల్ ప్రకారం తీసుకున్నట్లయితే 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే స్త్రీ ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటుందో తన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో తనకి ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవడం మూలంగా తన నుంచి ఇన్ఫెక్షన్ తన సెక్షువల్ పార్ట్నర్కి అంటే తన లైఫ్ పార్ట్నర్కి వచ్చే అవకాశం ఉండదు. సో ఒక స్త్రీ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే తన జీవిత భాగస్వామి కూడా ప్రొటెక్ట్ అవ్వబోతాడు, ఎందుకంటే ఈమె నుంచి ఇన్ఫెక్షన్ తనకు వచ్చే
1: అవకాశం లేదు.
2: ఆయన నుంచి ఈ అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఈమె బాడీలో
1: ఇమ్యూనిటీ.
2: సో ఈ విధంగా తనతో పాటు తన లైఫ్ పార్ట్నర్ కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది.
1: మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో డాక్టర్ గారు, పుట్టబోయే బిడ్డ పైన ఏదైనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా?
2: ఈ క్వశ్చన్ ఏంటంటే

0: కొంతమంది వ్యాక్సిన్ తీసేసుకుంటారు, కొంతమంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, వాళ్ళు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కదా అని వ్యాక్సిన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వస్తుంది. అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు కానీ, అబార్షన్ అయ్యే అవకాశం కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఒకవేళ వాళ్ళు తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, తను ప్రెగ్నెంట్ ఉన్నదని తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్నాక తను ప్రెగ్నెంట్ వస్తే ఆ మిగతా డోసెస్ ని ఆపేసేయాలి. పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత మిగతా డోసెస్ ని తీసేసుకోవచ్చు. ఒకవేళ తీసుకున్నా కూడా మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ మూలంగా బేబీకి, పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు కానీ అట్లాంటివి ఏమీ జరగవు. కొంతమంది భయపడతా ఉంటారు, చిన్న అమ్మాయి కదా మేడం, ఇప్పుడు మనము ఈ వ్యాక్సిన్ తీసుకుంటే తన బాడీలో హార్మోనల్ చేంజెస్ ఏమైనా వస్తాయా, లేకపోతే తనకి ఇన్ఫర్టిలిటీ ఏమైనా వస్తుందా ఫ్యూచర్లో అని భయపడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్టిలిటీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఈ వ్యాక్సిన్తో రాదు.
1: వ్యాక్సిన్తో ఎలాంటి దుష్ప్రభావం
0: లేదు, ఉండవు.
1: తల్లికి కానీ, ఆ పుట్టబోయే బిడ్డకి కానీ,
0: తీసుకున్న అమ్మాయికి కానీ ఎటువంటివి ఉండవు. అయితే కొంతమంది కొంచెం, మేడం మరి ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటున్నారు కదా, అంటే సెక్షువల్ కాంటాక్ట్తో వచ్చే ఇన్ఫెక్షన్ కదా, మరి ఇలాంటివి ఇవ్వడం అంటే కొంచెం స్టిగ్మా లాగా అనిపిస్తుంది కదా, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కదా అని కొంతమంది అడుగుతుంటారు. సో ఇది సెక్షువల్ కాంటాక్ట్తో కాదు, అంటే మిగతా మార్గాల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సింగిల్ పార్ట్నరే ఉన్నాడు, సో నాకు అవసరమా అని అడుగుతారు. సో మనకి ఓన్లీ సెక్షువల్ కాంటాక్ట్తో కాదు, మనకు ఇతరత్ర మార్గాల ద్వారా కూడా వైరస్ మన శరీరంలోకి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే, మనము ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి అమ్మాయి 14 నుంచి 15 సంవత్సరాలు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, స్కూల్ మానేసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకుని తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే, మన గవర్నమెంట్ ఏదైతే పాలసీ చేసిందో అది దానికి ఒక సార్థకత ఉంటుందని నా ఉద్దేశం.
1: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: వైష్ణవి హాస్పిటల్ 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటూ, 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయూ సౌకర్యాలు కల్పిస్తూ, హై రిస్క్ మరియు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు, సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్, తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా: డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: మీరు ఇంతవరకు వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.

0: కు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు కొన్ని మంచి మాటలు విందాం. దీపం తన కోసం వెలగదు, అది వెలుగునిస్తుంది, ఆ వెలుగును అందరూ అనుభవించేలా చేస్తుంది. అదేవిధంగా మనలో ఉన్న సంపద, ఆరోగ్యం, జ్ఞానం, సామర్థ్యం, ప్రేమ ఇవి కేవలం మన స్వార్థ ప్రయోజనం కోసం మాత్రమే కాదు, మనకు లభించిన దాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడే దాని నిజమైన విలువ అని తెలుస్తుంది. ఈ యొక్క సందేశం, జగత్తులో ఉన్నదంతా ఈశ్వరునిదే కాబట్టి ఇది నాది అనే స్వార్థభావనను విడిచి భగవంతుడు ప్రసాదించినదిగా భావించి త్యాగభావంతో అనుభవిస్తూ ఇతరులతో పంచుకోవాలి, అప్పుడే పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు ఒక పాట విందాం.

సో గ్లకోమా అనేది నేను ముందు చెప్పినట్లు సైలెంట్ డిసీజ్. అది అడ్వాన్స్ స్టేజ్ అప్పుడు మనకి ట్యూబులర్ విజన్ అంటారు. సో పెరిఫెరల్ విజన్ తగ్గిపోయి ఓన్లీ మధ్యలోనే విజన్ వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దీనికి ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, మామూలుగా మనము గ్లాసెస్ 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి చేయాలి, బట్ వాళ్ళకి కంఫర్ట్ ఉండదు గ్లాసెస్. ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేస్తుంటారు, అప్పుడు గ్లకోమా సస్పెక్ట్ చేయొచ్చు ఎర్లీగా. సో ఇంకొకటి ఏంటంటే ఓపెన్ యాంగిల్ కాకుండా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో సడన్ పెయిన్ ఉంటుంది ఐలో. రెడ్నెస్, చాలా రెడ్గా కన్ను చాలా రెడ్గా అయిపోతుంది. ఇవి సడన్గా వస్తుంటాయి. ఇది క్లోజ్డ్ యాంగిల్లో అలా ఉంటుంది. సో అట్లా అది ఎమర్జెన్సీ కండిషన్. యాక్చువల్గా యాంగిల్ క్లోజ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, భరించలేని పెయిన్ ఉంటుంది. బట్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కరెక్ట్ టైంలో వస్తే క్లోజ్డ్ యాంగిల్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సెట్ చేయొచ్చు. ఇంకా కొన్ని టెస్ట్లు అంటే గ్లకోమా ఇంతకుముందు ట్రీట్మెంట్ అడ్వాన్స్ లేనప్పుడు, మనకి డిసీజ్ బాగా ముదిరిపోయినప్పుడు మాత్రమే మనము గ్లకోమాను కనిపెట్టేవారు. బట్ ఇప్పుడు చాలా టెస్ట్లు మనకి ముందుగానే గ్లకోమాను కనిపెట్టేలాగా టెస్ట్లు వచ్చాయి. ఎప్పుడైతే పేషెంటు చెకప్కి వచ్చినప్పుడు మనకి గ్లకోమా డౌట్ ఉందని తెలిస్తే ఒక 2-3 సంవత్సరాల ముందే మనం కొన్ని కనుక్కునేలాగా టెస్ట్లు వచ్చాయి. సో డౌట్ ఉన్నప్పుడు మనము కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో గ్యాంగ్లియాన్ సెల్ లేయర్ టెస్ట్ కానీ, ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ, సో విజువల్ ఫీల్డ్స్, ఎంప్రీ విజువల్ ఫీల్డ్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి టెస్ట్ల వల్ల మనము ముందుగానే గ్లకోమాని పసిగట్టి వాళ్ళని అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్లకుండా చేయొచ్చు. సో దీంతో పాటు బేసిక్గా నేను ముందు చెప్పినట్లు ప్రెజర్ చెకప్ చేయడానికి అప్లినేషన్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనము ప్రెజర్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో దాంట్లో కూడా మనకి డౌట్ వచ్చింది అంటే ఈ ప్రీ గ్లకోమా టెస్ట్లు అంట. సో గ్లకోమా డిసీజ్ వచ్చిందంటే మనము మందులు వాడి డ్యామేజ్ అయిన నర్వ్స్ని వెనక్కి తేలేము యాక్చువల్గా. అందుకంటే దానికి ముందే మనము ప్రెజర్లో మనకి డౌట్ ఉందన్నప్పుడు ఈ ప్రీ టెస్ట్ అంటే గ్లకోమా ముదరక ముందే మనం కొన్ని టెస్టులు చేసుకుంటే అవి ముందుగానే పసిగట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో గ్లకోమా అనేది మనకి జనరల్గా బ్లడ్ ప్రెషర్ లాగా, యాక్చువల్గా బాడీలో మనకి జనరల్గా ప్రెషర్ ఎలా ఉంటుందో, బీపీ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ మందులు ఎలా వాడాలో, గ్లకోమాలో కూడా మనం మందులు అలాగా వాడుతూ ఉంటే మనము ఫ్యూచర్లో ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లు మనము ముందుగా చెప్పినట్లు కొంచెం మనకి టిమోలాల్ అని బీటా బ్లాకర్స్ ఉంటాయి. సో పేషెంటు హార్ట్ ప్రాబ్లం ఉందా, లంగ్స్ ప్రాబ్లం ఉందా లేదని దాని ప్రకారం మేము కొన్ని టెస్ట్లు మన డ్రగ్స్ ఇస్తాము. ఇంకా కొన్ని డార్జోలమైడ్, బ్రిమోనిడిన్, ఇంకా కొన్ని ప్రోస్టాగ్లాండ్స్, అట్లా పేషెంట్కి ఏది కంఫర్టబుల్, పేషెంట్ కాంట్రాఇండికేషన్స్ ఏమున్నాయి, పేషెంట్కి ఏ డ్రగ్ కరెక్ట్గా పనిచేస్తుందని ఆ డ్రగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రాకుండా ఉండడం అనేది మన చేతిలో ఉండదండి. అందుకే సస్పెక్ట్ అంటే ఇండికేషన్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ కానీ లేదంటే ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు, మేము చెప్పే లక్షణాలు కానీ అట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక్కరోజు చెకప్కి ఓపీడీకి వెళ్ళితే మీకు కన్ఫామ్గా ఆ రోజు తెలిసిపోతుంది ఉందా లేదా అనేది. లేదు అంటే మళ్ళీ ఒక 6 మంత్స్కి మళ్ళీ చెకప్ చేసుకోవాలి. సడన్గా ఇది చూపుబోయే డిసీజ్ కాదు. ఇట్ విల్ టేక్ ఇయర్స్, అంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఈ డిసీజ్ చూపు పోగొట్టడానికి. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒక 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ మీ డాక్టర్ చెప్పిన టైంకి కరెక్ట్గా ఫాలో అప్ చేసి మళ్ళీ టెస్టులు చేయించుకుంటే, డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్టులు చేయించుకుంటే మీరు మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ మొదలైన తర్వాత అంటే సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత కంపల్సరీగా ఫాలోఅప్లో ఉండాలి. ఇది డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా ఇది కూడా చాలా రోజులు ఉంటుంది డిసీజ్. సో పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఫాలోఅప్లో ఉండాలి. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే డ్రాప్స్ వాడపోయినా కానీ, సో డాక్టర్ సలహాలు సరిగా పట్టించుకోకపోయినా కానీ డిసీజ్ కంపల్సరీగా అది ప్రోగ్రెస్ అయ్యి మీ కంటి చూపుని ఖచ్చితంగా అది చేస్తుంది. కొందరు పేషెంట్స్ ఏంటంటే డ్రాప్సే కదా అని ఒక 1 వీక్ వాడి, 1 మంత్ వాడి ఆపేస్తారు. ఈ గ్లకోమాలో అలా కాదు. వేరే కేసెస్లో, వేరే ఇన్ఫెక్షన్ కానీ వేరే కేసెస్లో మనం ఒక

0: వారం వాడి డాక్టర్ చెప్పినట్లు 2 వారాలు వాడి ఆపేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ గ్లకోమా అనే జబ్బులో మాత్రము ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకుంటూ ఉండాలి. చాలా రోజులు ఈ గ్లకోమా మందులు వాడాల్సి ఉంటుంది. మందుల వల్ల అంటే చుక్కల మందుల వల్ల తగ్గకపోతే దానికి సర్జరీస్ ఉంటాయి. సో డాక్టర్ ఎప్పుడు సర్జరీ చేయాలనేది డాక్టరే నిర్ణయిస్తాడు. సో సర్జరీ తర్వాత కూడా ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఫాలోఅప్లో ఉండాలి గ్లకోమా జబ్బులు డౌట్ వచ్చినప్పుడు. సో మందులు ఏవి ఆపాలి, ఏది స్టార్ట్ చేయాలని కంటి డాక్టరే చెప్పాలి. అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ సొంతగా మందులు ఆపేస్తే మాత్రము ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి క్యాట్రాక్ట్ అంటే మూతబిందు వల్ల గ్లకోమా వస్తుందా అంటే నార్మల్ స్టేజ్లో రాదండి క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు. కానీ చాలామంది చూపంతా కోల్పోయే వరకు వెయిట్ చేస్తారంటే మూతబిందు ముదిరి మొత్తం చాలా తెల్లగా అయ్యే వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు ఆ లెన్స్ సైజ్ పెరిగి లేదంటే లెన్స్ నుంచి పార్టికల్స్ బయటకు వచ్చి అది గ్లకోమాని కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనము ప్రెషర్ని తగ్గించి మూతబిందు ఆపరేషన్ను చేస్తే మళ్ళీ తిరిగి విజన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు లేట్ చేయకూడదు. ప్రెషర్ హై ప్రెషర్స్ ఉన్నప్పుడు 1 రోజు లేదా 2 రోజులలో సర్జరీ చేయకపోతే ఆప్టిక్ నర్వు డ్యామేజ్ అయ్యి మళ్ళీ చూపు రాని స్టేజ్కి అంటే ఇర్రివర్సిబుల్ విజన్ లాస్కి ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో మూతబిందుల్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చెప్పిన టైంలో సర్జరీ చేసుకుంటే ఆ గ్లకోమా వచ్చే స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది. సో సర్వేంద్రియానం నయనం ప్రధానమని చెప్తారు కదండి. సో నేను చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మీ కళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపి మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066.
2: ఇంతవరకు మీరు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు, క్యాటరాక్ట్, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అదేవిధంగా ఈ నెల 8వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు డాక్టర్ శ్రీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, నోటి దుర్వాసన, ఇంప్లాంట్స్ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీను నాయక్ గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఇప్పుడు 7వ తరగతి విద్యార్థుల చేత్ర ప్రణోషలచే ఒక హిందీ కవిత అప్నా ప్యారా భారత్ దేశ్ ను వింటారు.
1: జగ్ మే సబ్సే న్యారా దేశ్ అప్నా ప్యారా.

0: इसके कन कन में संदेश, ऐसा पावन है यह देश, है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश।
1: कविता चाला बागा चेप्पारु कदा, इप्पुडु पर्यावरण प्राधान्यानी तेलिपे नाटिक मायंनु विंटारु। ई मायं नाटिकनु 7వ తరగతి విద్యార్థులు వినిపిస్తారు। నాటిక రచన డాక్టర్ కాసర్ల గారు।

0: అరే చూడండిరా, ఆకాశం అక్కడ లేదు, ఎటో పోయిందిరా.
1: అమ్మో, ఆకాశం మాయమైంది.
2: అవునురా, ఆకాశం మాయమైంది.
3: ఆకాశం మాయమైంది, ఆకాశం మాయమైంది, ఆకాశం మాయమైంది.
1: పారిపోదాం రండి, పారిపోదాం రండి.
0: భయం వేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం.
3: పారిపోదాం, పారిపోదాం, పారిపోదాం.
2: ఎక్కడికిరా?
1: ఏమో, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం.
0: ధైర్యంగా పోదాం, అడవిలోకి పోదాం.
4: ఇక్కడ కంటే అడవే నయం. పరిగెత్తండి, పరిగెత్తండి, భయం పోయేటట్లు ఒక పాట పాడుదాం.

0: లోకి వచ్చేసా. ఇక్కడి చెట్లు ఎవ్విరా, ఒక్క చెట్టు కనిపించడం లేదు.
1: కొంపదీసి అడవి మాయం కాలేదు కదా.
2: మనం తినడానికి పండ్లు కాయలు ఉండవా?
1: తిండిపోతా. అసలు అడవి లేకపోతే మనం బ్రతుకుతామా?
0: చెట్లు లేకపోతే గాలే ఉండదు,
3: గాలి లేకపోతే ప్రాణమే నిల్వదు.
4: నిజమేరా, అడవి మాయమైంది.
5: అడవి మాయమైంది.
2: పారిపోదాం, పారిపోదాం.
0: పరిగెత్తండి, ఇక్కడుంటే చేస్తాం.
3: నీతో పరిగెత్తలేక చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు ఎక్కడికి రా.
1: ఏమో బాబు, ఈ పరుగులు ఎక్కడికో ఏమో.
4: ఇంకెక్కడికి, కనీసం మనం నిలబడ్డామంటే భూమే కారణం. ఇదైనా ఉంది సంతోషం.
0: భూమికి ఒక పాట పాడుదామా?
1: పాడండి, భయమన్నా పోతుంది.
5: వందనం వందనం.

0: అయ్యో అయ్యయ్యో పడిపోతున్నాను. కాళ్ళ కింద భూమి కదులుతుందిరా,
1: గాలిలో తేలుతున్నట్లుంది.
0: నేను మా ఇంటికి పోవాలి.
1: హే ఆపు, భూమి కనిపించడం లేదు.
0: ఆకాశం మాయమైంది, అడవి మాయమైంది, భూమి మాయమైంది. ఆకాశం మాయమైంది, అడవి మాయమైంది, భూమి మాయమైంది.
2: ఓ మధుశ్రీ, ఏమిటి ఆ నిద్రలో కలవరింత? కలగన్నావా ఏమి? లేలే.
0: అవునా తాతయ్య, ఇది కలనా? అమ్మో, ఎంతో భయం వేసింది. నిజంగా కలనే కదా?
2: ఆ కలలో ఏం చూసావు? అంత భయపడుతున్నావు.
0: నువ్వు రాత్రి చెప్పిన కబుర్లు వింటూ నిద్రపోయాను. అంతలో ఓ భయంకరమైన కల వచ్చింది.
2: ఏమి చూసావు?
0: అడవి, ఆకాశం, భూమి, మూడు మాయమైనట్లు ఓ భయంకరమైన కల వచ్చింది. నేను నా ఫ్రెండ్స్ భయంతో అటు ఇటు పరిగెత్తాం.
2: మధుశ్రీ, ఇప్పుడు ఇది కలనే కానీ రేపటి నిజం.
0: అదెట్లా?
2: అవును, మన మనుషులం.

0: భూమి మీద కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆకాశం మాయమవుతుంది. మన అవసరాల కోసం అడవులు నరుకుంటూ పోతే అడవి మాయమవుతుంది. జనాభా ఇలాగే పెంచుకుంటూ పోతే భూమి మాయమవుతుంది.
1: మరి మనం ఏం చేయాలి తాతయ్య?
0: కాలుష్యాన్ని రగిలించే వాహనాలను తగ్గించాలి. చెట్లను నరకవద్దు, పెంచాలి. జనాభాను నియంత్రణలో ఉంచుకోవాలి, లేకపోతే నీకు వచ్చిన కల నిజమవుతుంది.
2: నాటిక విన్నారు కదా? ఈ నాటికలో పాల్గొన్న వారు పి లతిక, ఆర్ ప్రణుష, జి మధుశ్రీ, ఓ సింధుజ, ఆర్ శ్రీవర్షిణి, డి సుశాంత్, ఎం శ్రీశాంత్, కె కృతిక, ఎన్ చైత్ర, జి నిహారిక. ఇప్పుడు అమ్మానే స్వీయ కవితను ఎం మేఘన, 9వ తరగతి అమ్మాయి వినిపిస్తుంది.
3: కవిత శీర్షిక అమ్మ. నేను కళ్ళు విప్పగానే కనిపించింది నీ రూపం, నాకు అది అపురూపం. నన్ను వెలిగించిన దీపం నీ కడుపులో ఉండి నేను అరికాళ్లతో తన్నినప్పుడు బాధపడక నా రాక కోసం ఎదురు చూసావంట. నేను ఈ భూమి మీదికి రావటం చూసి మురిసావంట. నా మొదటి మాటలు విని పొంగిపోయావు, నా ఆకలికి అన్నమయ్యావు, నా నిద్రలకు జోలాలివైనావు. అమ్మా, నీవు లేనిదే నేను లేను, నీవు లేకుంటే నేనేమీ కాను.
2: కవిత బాగుంది కదా? ఇప్పుడు 6వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ చే మేరా పరివార్ అనే హిందీ కవిత వింటారు.
4: దాదా పడతే హే అక్బార్, పాపా జాతే హే బజార్, దాదీ మీటే గీత్ సునాతి, మా చే పకవాన్ బనాతి, మయ్యర్ భయ్యా దోనో పడతి, ఆపస్ మే మిల్ జుల్ కర్ రైతే, ముజ్గో అప్నే ఘర్ సే ప్యార్, యహా హే మేరా ఘర్ పరివార్.
2: ఈ కవిత తర్వాత వాన నీటిని పొదుపుగా వాడుకోవాలనే మంచి సందేశం అందించే పాట ఒక్కొక్క నీటి బొట్టు అనే పాటను 9వ తరగతి విద్యార్థిని జే హిందూశ్రీ వినిపిస్తుంది. పాట రచన డాక్టర్ కాసల్ల గారు.

0: ఏమైనా చేస్తా, కానీ డబ్బులు మాత్రం పోగేస్తా. తొందరగా ఎదగాలంటే అడ్డదారైనా పర్వాలేదు, కానీ ఎట్లా, ఏం చెయ్యాలి?
1: ఏంట్రా రాజు అంత పరిషన్ గా ఉన్నావు?
0: ఏం లేదురా భాస్కర్, తొందరగా డబ్బులు సంపాదించాలంటే ఎట్లా అని ఆలోచిస్తున్నా. ఇంతలో నువ్వు కలిసినావు. అవును, ఈ మధ్య జల్సాగా తిరుగుతున్నావట, ఖర్చు బాగా పెడుతున్నావట, ఇన్ని డబ్బులు నీకెక్కడి నుండి వస్తున్నాయిరా?
1: అరే ఇది సీక్రెట్ రా, దగ్గరికి రా, నిన్ను ఒక చోటుకు తీసుకుపోతా, ఆయన చెప్పినట్టు చేస్తే చాలు, డబ్బులే డబ్బులు.
0: అట్లనా, సరే నడు.
1: ఇదిగో ఈయనే పీటర్ జాన్, జాన్ భాయ్ వీడు మా ఫ్రెండ్ రాజు, చాలా కష్టంలో ఉన్నాడు, డబ్బులు కావాలంట, నాకు దారి చూపించినట్టు వీడికో దారి చూపించు.
2: సరే ఇగో రాజు భాయ్, నా దగ్గర ఈ పొడి ఉంది, దీన్ని తీసుకొని పేరున్న స్కూల్ దగ్గరకు వెళ్ళి అక్కడ చదువుతున్న పిల్లలకు అందజేయి. అంతే
0: కుంపదీసి, ఇది డ్రగ్స్ కాదు కదా?
2: అవును ఇవి డ్రగ్సే.
0: అయ్యో తప్పు కదా, చిన్నపిల్లలకు ఇది ఇవ్వడం నేరం కదా?
1: చూడు రాజు, తప్పు ఒప్పు అంటే డబ్బులు ఎలా సంపాదిస్తావు? నా మాట విని ఈ పనికి ఒప్పుకో, సంవత్సరం తిరిగేసరికి లక్ష అధికారివి అవుతావు.
0: అంతే అంటావా? సరే ఇవ్వు.
2: జాగ్రత్త, ఎవరూ లేని సమయంలో స్కూల్ పిల్లల దగ్గరకు పిలుచుకొని ఒక ఇద్దరికి ఇవ్వు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కు ఇచ్చుకుంటారు. ముందు 2 రోజులు ఫ్రీగా ఇవ్వు, ఆ తరువాత డబ్బులు తీసుకో. ఈ పని చేసినందుకు 1000 రూపాయలు నేను ఇస్తా.
0: సరే.
3: ఏవండి ఏవండి, చాలా రోజుల నుండి అడగాలనుకుంటున్నా, మీరు ఇన్ని పైసలు ఎలా సంపాదిస్తున్నారు?
0: చూడు నీకు అవన్నీ అవసరం లేదు, మీకోసం ఏదో చేస్తున్నా, ఇంట్లోకి వస్తువులు తెస్తున్నానా లేదా? అవును. ఇంతకీ మన బాబెక్కడే?
3: సరే నాకెందుకు గాని మీకు కొన్ని రోజులుండి ఒక మాట చెప్దామనుకున్నా కానీ మర్చిపోతున్నా.
0: ఏమిటే అది?
3: మన బాబు మహేష్ తన తమ్ముళ్ళతో ఫ్రెండ్స్తో పాటు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతున్నాడంట, సరిగా చూడటం లేదు, ఎప్పుడు చూసినా రూమ్లో తలుపు పెట్టుకునే ఉంటున్నాడు, ఎవరితోనూ మాట్లాడడం లేదు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, ఇంట్లో నుండి డబ్బులు ఎత్తుకపోయినట్లు అనిపిస్తుందండి.
0: అట్లనా, వాడిక్కడే?
3: స్కూల్కి వెళ్ళాడు కానీ స్కూల్కి రావడం లేదని వాళ్ళ టీచర్ మొన్న ఫోన్ చేసి చెప్పింది.
0: సరే నేను వెళ్ళి చూసొస్తా. అరే వాడు మా బాబు మహేష్, వాడితో 3 పెద్ద పిల్లలు ఎవరబ్బా? అయినా వాళ్ళ సందులో ఏం చేస్తున్నారబ్బా?
1: అరే మామా మస్తుగున్నది మత్తుగున్నది, ఇంకా ఇవ్వరా?
4: చెల్ ఇంకెక్కువ పైసలు తేపోరా పో.
1: అరే మొన్ననే ఇంట్లో దొంగతనం చేసి 1000 రూపాయలు తెచ్చినా కదరా, అవి ఎప్పుడో అయిపోయినాయి, ఇంకా నీకు డ్రగ్స్ కావాలంటే 2000 రూపాయలు తేపో పో. అరే మా నాన్నకు తెలిస్తే కొడతాడు రా.
4: ఈ డ్రగ్స్ మాకు అమ్ముతున్నది మీ నాన్నేరా?
1: అయ్యో అదిగో మా నాన్న ఇటే వస్తున్నారా, పారిపోదాం రండిరా.
0: అయ్యో ఎంత పనైంది, నా కొడుకుని నేనే పాడు చేసుకుంటున్నా, నాకు తగిన శాస్తే జరిగింది, ఇక ముందు డ్రగ్స్ అమ్మను, ఎవ్వరిని అమ్మనివ్వను, నా కొడుకుని బాగు చేసుకోవాలి, వస్తా.
2: నాటిక విన్నారు కదా, మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలు తెలిసినాయి కదా. ఈ నాటికలో పాల్గొన్న వారు రాజు, అక్షయ, భాస్కర్, శ్రీజ, పీటర్ జాన్, రచన, భార్య నందిని, కొడుకు తబస్సుం, ఫ్రెండ్స్ మేఘన, హిందూశ్రీ, వరలక్ష్మి.
0: ఇప్పుడు టి అక్షయ 10వ తరగతి విద్యార్థి హిందీ దోహాలు వినిపిస్తారు. దోహా, కరత కరత అభ్యాస్తే జడ్మతి హోత్ సుజాన్, రసరి ఆవత జాత్తే సిల్పర్ పరత్ నిసాన్, ధీరే ధీరే రే మనా ధీరే సబ్ కుచ్ హోయ్, మాలి సించే సౌగడా ఋతు ఆయే ఫల్ హోయ్, తుల్సీ సాతి విపత్తి విద్య వినయ్ వివేక్, సాహస సుకృతి సుసత్యవ్రత రామ్ భరోసా ఏక్, సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, మైబే భూకా నా రహు సాధునా భూకా జాయ్. దోహాలు విన్నారు కదా.
2: పచ్చనైన నాపల్లె అనే పాటను 10వ తరగతి విద్యార్థి టి అక్షయ వినిపిస్తుంది.

ముచ్చటగా పక్షులన్నీ మూగుతేనే అందం, ముచ్చటగా పక్షులన్నీ మూగుతేనే అందం, అధికమైన కాలుష్యం ఆగుతే

0: ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులచే ఒక పద్యాన్ని వింటారు.
1: అతనిను తింప శక్యమే జయంతుని తమ్ముడు సోయగమునన్ పదగ కులాది పద్వజుని ప్రాణసకుండు కృపారసమునన్ శ్రీధర కన్యకాధిపతికిన్ ప్రతి జోడు సమిజయమునన్ అతని కదండే సాటి చతురబ్ది పరిత మహీతరమునన్.
0: పద్యం బాగుంది కదూ. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులచే ఒక మంచి పాటను వింటారు.

0: బాగుంది కదా. ఈ పాటను పాడిన వారు జే హిందూశ్రీ, మాధురి, గంగోత్రి, మేఘన. మీరు ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్పూర్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన రేడియో కదంబ కార్యక్రమం విన్నారు.
1: మీరు ఇంతవరకు బాలభారతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్పూర్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు విన్నాం ఒక పాఠ.

హృదయం అనే తలుపులు తెరిచే రాగం హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తుంది నిజామాబాద్ ఎఫ్ఎం. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066. మీ వాట్సాప్ సందేశాన్ని సరళంగా సంక్షిప్తంగా క్లుప్తంగా పంపించవలసిందిగా మనవి చేస్తున్నాము.

హృదయ రాగాలు కార్యక్రమంలో మొదటిగా వినబోయే పాట రుద్రనేత్ర చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ భాంగ్రా నుండి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: కమ్మని బుక్క అమ్మని మొగ్గ కసట
1: చిక్కని ముద్దు చక్కెర తింటే తప్పోట
0: చుక్కల వేళ కిక్కురు మంటే గల్లాట
1: రూపదరింత నీ ఎదరు బదన్.

0: పాట విన్నారు. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ యాదవ్, MDS, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. దరెమాండ్ షాప్,
5: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
4: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
5: ఏకైక కంపెనీ షోరూమ్
4: దరెమాండ్ షాప్,
5: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
8: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGT MSC.
7: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: అబ్బా, పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
5: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 9912317190.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. ప్రకటనలు విన్నారు, తిరిగి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. మీ వాట్సాప్ సందేశం ద్వారా మీకు నచ్చిన పాట మా కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు వాట్సాప్ సందేశం పంపించండి. మా నంబర్ 8462245066. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట శాకుంతలం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కుందల్వాడి మహారాష్ట్ర నుండి శావంకర్ గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
2: పోలీస్
3: మిస్ సీమా,
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
9: కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
10: అమలు,
9: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
10: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
11: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
9: ఎక్కడికి?
11: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
9: ఆర్బీఐ అంటుంది.
10: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై హృదయ రాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట గిల్లి కజ్జాలు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ సీఎం రోడ్, ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ హలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్,

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్
1: నడువల కామరా
2: సైబాల్
1: వరద పుల్లా
2: సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
5: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHRDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE.
4: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
6: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై హృదయరాగల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ముత్తు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సాయినగర్ వనస్థలీపురం హైదరాబాద్ నుండి దోర్నాల రేణుక, బాలాజీ, నర్సన్న, దస్తగిరి ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సుఖదుఖాలు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి ఎంఎస్వి ప్రసాద్, చక్రధర్, నరేష్, నవీన్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఢమరుకం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నందిపేట్ మండలం వన్నెల్కే గ్రామం నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్స్, ఇంకా వన్నెల్కే గ్రామ ప్రజలందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

0: ఘోషణ
1: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
2: శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట వేగుచుక్క చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భానుద్దీన్, అబేదా, అయేషా ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట శుభ సంకల్పం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు. దాసరి రాజేశ్వర్, లలిత, రాధిక, రమణి, రక్షిత, వేదవతి ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో హృదయరాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అందాక విందాం ఇదే పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శాసనసభ మండలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గట్టం ప్రసాద్ కుమార్ సూచించారు. రేపు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబుతో కలిసి వారు నిన్న శాసన మండలి కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. వర్షాకాలం వరిసాగులో 18,250 కోట్ల రూపాయల అంచనా విలువతో 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 15 అక్టోబర్ నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 7, 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంఓయూలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం నూతన వైస్ చైర్పర్సన్గా నియమితులైన గద్వాల విజయలక్ష్మి శనివారం ప్రజాభవన్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ది, సమతౌల్య ప్రగతి లక్ష్యంగా ప్రణాళిక సంఘం మరింత సమర్థవంతంగా పనిచేసేలా కృషి చేయాలని భట్టి ఆకాంక్షించారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందిరాపార్కులో బీజేఎల్పీ నాయకుడు ఆలెటి ఈశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, వాణిజ్య ప్రయోజనాల కోసం హైడ్రా సెక్షన్ 22A విధానాల దుర్వినియోగం రాజకీయ ఓటమికి దారితీస్తుందని హెచ్చరించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలకమైన భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. జైపూర్లోని సీతాపురలో ఉన్న ఐఓఎన్ డీజిల్ ఇన్ పరీక్షా కేంద్రానికి సంబంధించి అభ్యర్థుల కోసం నీట్ పీజీ 2026 పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విజయవంతంగా నిర్వహించింది. జైపూర్లోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష సురక్షితంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగి నిన్న సజావుగా ముగిసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలిమల సమయం 10 గంటలు దాటి 5 నిమిషాలు. భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక వింటారు. 4వ భాగం శ్రీ జవహర్లాల్ నెహ్రూ, రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: గతవారం మనం వృత్తిపరమైన నిబద్ధత నైతికతలకు రూపమైన అపర భగీరథుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సమగ్ర జీవితాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈరోజు ఆ ప్రవాహాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ నవభారత స్వప్న శిల్పి, స్వతంత్ర భారతదేశపు ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి సమగ్ర జీవితాన్ని, ఆయన నమ్మిన ప్రజాస్వామ్య నిర్మాణం, శాస్త్రీయ దృక్పథాల గురించి తెలుసుకుందాం.
3: ఆనకట్టలు, ఫ్యాక్టరీలు ఒకవైపు రూపుదిద్దుకుంటుంటే శతాబ్దాల పరాయి పాలనతో నిరక్షరాస్యత, దారిద్ర్యం, విభజన గాయాలతో పొంగిపోయిన ఒక మహాదేశానికి ప్రజాస్వామ్య పునాదులు వేసి విదేశాంగ విధానాన్ని రూపొందించి ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, నాగార్జునసాగర్ వంటి ఆధునిక భారత దేవాలయాలను కలగన్న నాయకుడి కథ ఇది. జాతిపిత మహాత్మా గాంధీకి అత్యంత ప్రియమైన శిష్యుడిగా, స్వాతంత్ర్య పోరాటంలో 9 సార్లకు పైగా జైలు జీవితం గడిపి, స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రిగా నవభారతాన్ని నిర్మించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి సమగ్ర జీవిత ధారావాహికలోకి మీ అందరికీ సాదర స్వాగతం.
2: అది 1889 నవంబర్ 14వ తేదీ. అలహాబాదులోనే చాలా ప్రసిద్ధమైన, సంపన్నమైన ఆనంద్ భవన్. శ్రీమంతుడైన న్యాయవాది మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జవహర్లాల్ నెహ్రూ జన్మించారు. మోతీలాల్ నెహ్రూ గారు అప్పట్లో బ్రిటిష్ ఇండియాలోనే అత్యధికంగా సంపాదించే లాయర్లలో ఒకరు. దాంతో జవహర్ బాల్యం అత్యంత విలాసవంతంగా, రాజభోగాల నడుమ సాగింది. చిన్నతనంలో ఆయనకు ఇంట్లోనే ఇంగ్లీష్, సంస్కృత బోధకులచే విద్యాభ్యాసం సాగింది. ఉన్నత చదువుల కోసం 1905లో కేవలం 16 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ ప్రసిద్ధ హారో స్కూల్, ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కాలేజ్లో న్యాచురల్ సైన్సెస్ అభ్యసించారు. లండన్లోని ఇన్నర్ టెంపుల్ నుండి లా పూర్తి చేసి బారిస్టర్గా మారారు. కానీ లండన్లో ఉన్న సమయంలోనే నెహ్రూ గారికి రాజకీయ ఆలోచనలు వికసించాయి. ఫేబియన్ సోషలిజం, ప్రపంచ విప్లవాలు, ఐరిష్ స్వాతంత్ర్య ఉద్యమాలు ఆయనను తీవ్రంగా ప్రభావితం చేశాయి. 1912లో భారత్ తిరిగి వచ్చి అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించారు నెహ్రూ గారు.
3: 1916వ సంవత్సరం లక్నో కాంగ్రెస్ సమావేశాల్లో నెహ్రూ గారు మొదటిసారిగా మహాత్మా గాంధీని కలుసుకున్నారు. గాంధీజీ సత్యం, అహింసా సిద్ధాంతాలు, సామాన్య ప్రజలతో ఆయన మమేకమయ్యే తీరు నెహ్రూను అమితంగా ఆకర్షించాయి. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దారుణకాండ నెహ్రూ హృదయాన్ని దహించి వేసింది. ఆ రోజు నుండి ఆయన తన పట్టు వస్త్రాలను, విదేశీ కోట్లను, లాయర్ కోటును కూడా శాశ్వతంగా వదిలేశారు. మోతీలాల్ నెహ్రూ గారి సంపన్న భవనం ఆనంద్ భవన్ స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రధాన కార్యాలయంగా మారింది. తండ్రి కొడుకులిద్దరూ ఖద్దరు ధరించి వీధుల్లోకి వచ్చారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను నెహ్రూ గారు మొదటిసారి జైలుకు వెళ్లారు. అక్కడి నుండి ప్రారంభమైన ఆయన జైలు ప్రస్థానం తన జీవితంలో మొత్తం 9 సార్లు, దాదాపు 3200 రోజులు, అంటే 9 సంవత్సరాలకు పైగా కఠిన జైలు జీవితాన్ని గడిపేలా చేసింది.
2: నెహ్రూ గారికి జైలు గది ఒక విశ్వవిద్యాలయంగా మారింది. అహ్మద్ నగర్ కోట జైలులో, అల్మోరా జైలులో ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో భారత చరిత్రను, సంస్కృతిని లోతుగా అధ్యయనం చేశారు. తల్లిదండ్రుల వద్ద లేని తన 13 ఏళ్ల కుమార్తె ఇందిరకు జైలు నుండే ప్రపంచ చరిత్రను వివరిస్తూ 100లాది ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలే తర్వాతి కాలంలో ప్రపంచ ప్రసిద్ధ గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్ అని పుస్తకాలుగా వెలువడ్డాయి. 1942-46 మధ్య అహ్మద్ నగర్ జైల్లో ఉన్నప్పుడు ఆయన రాసిన ది డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథం ద డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథం భారతీయ ఆలోచన చరిత్రలోనే ఒక మైలురాయి. భారతదేశపు ప్రాచీన వైభవాన్ని, వేదాల నుండి సింధు నాగరికత వరకు సమైక్యత భావాన్ని అత్యంత అద్భుతమైన ఆంగ్లంలో ఆవిష్కరించిన పుస్తకం అది.
3: 1929

0: సంవత్సరం డిసెంబర్ నెల లాహోర్లో రావీ నదీ తీరాన కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. 40 ఏళ్ల యువనాయకుడు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సభలోనే నెహ్రూ గారు చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి వరకు బ్రిటిష్ వారిని డొమినియన్ స్టేటస్ అడుగుతున్న కాంగ్రెస్ నెహ్రూ గారి నాయకత్వంలో పూర్ణ స్వరాజ్ తన లక్ష్యమని ప్రకటించింది. 1930 జనవరి 26 స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేసి యువత గుండెల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చారు.
1: This kind of thing goes on between our finance ministry and the UK government. It's not a conference matter. It depends what you call the future. Increasing our exports, which we propose to do and we are doing to some extent, or having credits tied over a period, because, or thirdly, of course, which we have done, is just limiting our imports.
2: 1947, August 14, Ardharatri. ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగిరింది. స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటు వేదికగా చేసిన ప్రసంగం ప్రపంచ చరిత్రలోనే అత్యుత్తమ ప్రసంగాలలో ఒకటిగా నిలిచింది.
3: When we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. A moment comes, which comes but rarely in history, when we step out from the old to the new, when an age ends, and when the soul of a nation, long suppressed, finds utterance. It is fitting that at this solemn moment, we take the pledge of dedication to the service of India and her people, and to the still larger cause of humanity. At the dawn of history, India started on her unending quest, and trackless centuries are filled with her striving and the grandeur of her successes and her failures. Through good and ill fortune alike, she has never lost sight of that quest or forgotten the ideals which gave her strength. We end today a period of ill fortune, and India discovers herself again. The achievement we celebrate today is but a step and opening of opportunity to the greater triumphs and achievements that await us. Are we brave enough and wise enough to grasp this opportunity and accept the challenge of the future?
2: సంవత్సరాల క్రితం మనం విధితో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే సమయం వచ్చింది. అర్ధరాత్రి వేళ ప్రపంచం నిద్రిస్తుండగా భారతదేశం జీవితంలోకి, స్వేచ్ఛా జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఒక యుగం ముగిసి చాలా కాలంగా అణిచివేయబడిన ఒక జాతి ఆత్మ తన గొంతు విప్పే క్షణం ఇది.
0: ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెహ్రూ గారి ముందు దేశ విభజన వల్ల చెలరేగిన మతాలర్లు, లక్షలాది మంది శరణార్థుల పునరావాసం, ఖజానాలో నిధులు లేకపోవడం, ఇవన్నీ పెద్ద సవాళ్లు. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో కలిసి 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో, దేశంలో శాంతిభద్రతలను కాపాడడంలో నెహ్రూ గారు రాత్రింబగళ్ళు శ్రమించారు. మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు నెహ్రూ గారు రేడియో ద్వారా దేశాన్నుద్దేశించి మాట్లాడుతూ, మన జీవితాల్లోని వెలుగారిపోయింది, ఎటు చూసినా చీకటే ఉంది, కానీ మన బాపు చూపిన మార్గంలోనే మనం ముందుకు సాగాలి అని కన్నీటి పర్యంతమయ్యారు.
4: The light has gone out of our lives and there is darkness everywhere. And I do not quite know what to tell you and how to say it. our beloved leader, Bapu as we called him, the father of the nation, is no more. Perhaps I am wrong to say that. Nevertheless, we will not see him again as we have seen him for these many years. We will not run to him for advice and seek solace from him. And that is a terrible blow, not to me only, but to millions and millions in this country. And it is a little difficult to soften the blow by any advice that I or anyone else can give you. The light has gone out, I said, and yet I was wrong. For many more
5: the light that and found this country,
4: that light was to be seen in this country,
5: that a world will see this country for these many years,
4: will illumine this country.
2: నెహ్రూ గారు భారతదేశాన్ని ఆధునిక ప్రగతి పథంలో నడిపించడానికి పంచవర్ష ప్రణాళికల వ్యవస్థను ప్రవేశపెట్టారు. సోవియట్ రష్యా ప్రణాళిక విధానాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను మేళవించి భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. వీటిలో భాగంగానే భాక్రా నంగల్, హిరాకుడ్, నాగార్జున సాగర్ వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఆధునిక భారతదేశ దేవాలయాలంటారు నెహ్రూ గారు. ఖరగ్పూర్లో నిర్మించిన మొదటి ఐఐటి, అహ్మదాబాద్లో ఐఐఎం, ఢిల్లీలో ఎయిమ్స్, యూజీసీల స్థాపన, ఇవన్నీ నెహ్రూ గారి విజన్ వల్లే జరిగాయి. హోమీ జహంగీర్ బాబాతో కలిసి, అటామిక్ ఎనర్జీ కమిషన్, విక్రమ్ సారాభాయ్తో కలిసి నేటి ఇస్రో, అప్పటి ఐఎన్సీఓఎస్పిఏఆర్ ఇన్కోస్ పార్కు పునాది వేశారు. భిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాలు, బిహెచ్ఈఎల్ వంటి దిగ్గజ సంస్థలు ఆయన నెలకొల్పినవే.
0: రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచమంతా అమెరికా, రష్యా అని రెండు సైనిక కూటములుగా విడిపోయిన కోల్డ్ వార్ కాలంలో నెహ్రూ గారు భారతదేశపు ఆత్మగౌరవాన్ని కాపాడే విదేశాంగ విధానాన్ని రూపొందించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్, యుగోస్లేవియా అధ్యక్షుడు టీటోలతో కలిసి ఆయన అలీన విధానం, నాన్ అలైన్డ్ మూమెంట్, నామ్కు శ్రీకారం చుట్టారు. మేము ఏ సైనిక కూటమిలోనూ చేరం, స్వతంత్రంగా మా నిర్ణయాలు మేము తీసుకుంటాం అని చాటి చెప్పారు. చైనాతో పంచశీల సూత్రాలను ప్రకటించారు. అయితే 1962లో చైనా చేసిన విశ్వాసఘాతుకం, ఆ తర్వాత జరిగిన యుద్ధం నెహ్రూ గారిని మానసికంగా తీవ్రంగా గాయపరిచాయి.
2: నెహ్రూ గారికి పిల్లలు, యువత అంటే అమితమైన ప్రేమ. పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మిన ఆయన వారిని అమితంగా ఇష్టపడేవారు. అందుకే పిల్లలందరూ ఆయన్ని ప్రేమగా చాచా నెహ్రూ అని పిలుచుకునేవారు. ఆయన కోటుపై ఎప్పుడూ ఉండే ఎర్రటి గులాబీ పువ్వు ఆయనలోని సున్నితమైన ప్రేమపూర్వక హృదయానికి ప్రతీక. ఆయన జన్మదినమైన 14వ తేదీని భారతదేశం ప్రతి ఏటా బాలల దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటుంది.
6: मेरा पसंद करना न करना का कोई माने नहीं है. बच्चे करें तो अच्छा है, बच्चे नहीं करें तो निकम्मा है. लेकिन उसमें क्या खास उसका फिल्म का हिस्सा है जो ज्यादा पसंद आया?
7: मुझे वो वाला अच्छा लगा जहां
6: दूबे बस को चलाया. अच्छा, और दूबे बस को चलाता है इतना पसंद आया.
7: अच्छा, जब वो बोलता है टेबल पर आके खड़ा होकर बोलता है मम्मी और डैडी आ रहे हैं, वो मेरे को सुन बहुत पसंद
6: है. अच्छा, बात यह है कि बच्चों के फिल्म और मुल्कों में और देशों में अब अच्छे अच्छे बनने लगे, और जो बड़ों का फिल्म होता है कितने ही अच्छा हो वो मुमकिन है बच्चों के लायक ना हो. बड़ों को पसंद हो, बच्चों को ना हो, उठ जाए सो जाए उसको देखते देखते. इसलिए बच्चों के लिए अलग फिल्म बनानी चाहिए. अब ये जलदीप ये एक करीब करीब पहली कोशिश है बच्चों के लिए फिल्म बनाने की, और भी बनेंगे हम आशा करते हैं, उससे भी अच्छे होंगे. लेकिन हमेशा याद रखो, बच्चे का फिल्म का इम्तिहान लिया जाता है कि बच्चों को पसंद है कि नहीं, बहुत से पूछने कोई माने नहीं.
0: भारत रत्न ఒక పురస్కారం కాదు, ఇది ఒక జాతి నమస్కారం. 1955వ సంవత్సరం స్వతంత్ర భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఆ పురస్కారాన్ని అందజేశారు. ఆ క్షణంలో గౌరవం అందుకుంది ఒక వ్యక్తి కాదు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం, శాస్త్రీయ దృక్పథం, ఆధునిక భారత నిర్మాణ స్వప్నం. ఒక జాతి తన నిర్మాతకు కృతజ్ఞతతో సమర్పించిన నమస్కారం అది.
2: May 24, 1967 ఒక హృదయం ఆగిపోయింది. కానీ ఆ హృదయం కన్న కలలు ఆగనేలేదు. నా అస్థికలను ఈ దేశపు పొలాలపై చల్లండి, రైతు నడిచే నేలలో, పంటలు పండే మట్టిలో నేను శాశ్వతంగా కలిసిపోవాలనుకుంటున్నాను. ఇవి నెహ్రూ గారు తన వీలునామాలో రాసుకున్న మాటలు. ఎంత అపూర్వమైన ఆలోచన! రాజకీయ అధికారాన్ని కాదు, ఈ దేశపు మట్టిని, ఈ దేశపు రైతును, ఈ దేశపు భవిష్యత్తును ప్రేమించిన నాయకుడి చివరి కోరిక అది.
0: నెహ్రూ గారి జీవితాన్ని కొన్ని విజయాలతో మాత్రమే కొలవలేము, కొన్ని వైఫల్యాలతోనూ తీర్పు ఇవ్వలేము. ఆయన ఒక యుగం, ఒక దిశ, ఒక నిరంతర చర్చ. ఆయన నిర్మించిన సంస్థలు, ఆయన నాటిన శాస్త్రీయ దృక్పథం, ఆయన బలపరిచిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజుకు భారతదేశ ప్రయాణంలో భాగంగానే ఉన్నాయి.
2: వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథలో మనం నవభారత నిర్మాణం నుండి అంతర్గత భద్రత, పరిపాలన దృఢత్వం వైపు అడుగులు వేయబోతున్నాం. వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు పర్వత పుత్రుడిగా పేరుగాంచి ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా జమీందారీ వ్యవస్థను రద్దు చేసి ఆ తర్వాత స్వతంత్ర భారత హోంమంత్రిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన ఉక్కు పరిపాలనా శిల్పి, 1957లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న అమర యోధుడు పండిట్ గోవింద్ వల్లభ్ పంత్. వచ్చేవారం పంత్ గారు దేశానికి అందించిన పరిపాలనా నిబద్ధత, జాతీయ సమగ్రత అనే విలువల గురించి విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. నాలుగవ భాగం శ్రీ జవహర్లాల్ నెహ్రూ, రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలిమల సమయం 10 గంటలు దాటి 24 నిమిషాలు. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2005 నుండి 2010 మధ్య విడుదలైన చిత్రాల్లోని పాటలు వినాలనుకుంటే మీ వివరాలు, పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి సందేశం పంపండి. ముందుగా విందాం. అందరివాడు చిత్రం నుంచి ఏదైనా పాట మాకోసం వినిపించండి అంటూ సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుండి, ఇక వెంకటేష్ నందిపేట నుంచి, బోడుపల్లి నుంచి కృష్ణగీత, చిలువూరు రమేష్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట అందరివాడు చిత్రం నుంచి మల్లికార్జున సుమంగళి ఆలపించిన ఈ గీతం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. గోదావరి సినిమా నుండి ఏదైనా పాట వినిపించండి అంటూ మలక్పేట మున్సిపల్ కాలనీ నుంచి వనం దుష్యంతల విశ్వనాథ్ వారి ఇంకా కుటుంబ సభ్యులు, ఇంకా నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, జగదిర్గుట్ట, హనుమాన్ నగర్ నుండి ఉషిగిరి బాలరాజు, గంగా భవాని, నాగరాజు, లక్ష్మీప్రియ, ద్రోణేశ్వరి, శివసాయి రామ వారి కుటుంబ సభ్యులు, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ, సంధ్య. మరి వీరందరి కోసం గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర ఆలపించిన గీతం, గీతరచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొత్త బంగారలోకం చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ రాజేష్ ఖన్నా, రేణుక, తిరుపతి, రమ, నమ్రత, నర్మద, హిమాన్షు, బాలయ్య కరీంనగర్ నుంచి, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మటిన్ బాయ్, షేక్ చాంద్, ఫారూక్, సయ్యద్ ఖలీల్, ముబిన్ బాయ్, షేక్ సలీం నెహ్రూ పార్క్ నుంచి అడుగుతున్నారు. ఇంకా వరంగల్ నుంచి సతీష్, సంగీత, ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహల్, సాయన, సుచిత్ర వీరంతా అడుగుతున్నటువంటి పాట కొత్త బంగారు లోకం చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మిక్కీ జేమేయర్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే మీ వివరాలు పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324 0852 నెంబర్కి సందేశం పంపండి. నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చేసి అదర్స్ మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ నందిని నరేష్ స్నేహిత స్నేహాన్ చిన్నందిపేట నుంచి, ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, చింతా శ్రీనివాస్ శాలపల్లి జఫర్గఢ్ జాన్గాం నుంచి, అదర్స్ చిత్రం నుంచి హరిహరన్ రీటా పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. చింతకళ రవి చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి నుంచి అరుణ, రాజేందర్, ఇంకా నిజామాబాద్ నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను వీరందరి కోసం రాజేష్ శ్రేయ ఘోషాలు ఆలపించిన ఈ గీతం మీ అందరి కోసం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఎవర్గ్రీన్ హిట్స్ లో డాన్ చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశిబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా హన్మకొండ నుంచి స్వర్ణ, శ్రీనివాస్, పార్షిగుట్ట, సికింద్రాబాద్ నుంచి ఏదైనా మంచి పాట మాకోసం వినిపించండి అంటూ పరమేశ్వర్, సంధ్య, హరిశంకర్, వరుణ్, వమిక, వనమాల, వర్షిణి, ఇంకా గజ్వేల్ నుంచి శర్ల వెంకటేష్, సుగ్న, రాంప్రసాద్, రామ్చరణ్, వీరందరి కోసం డాన్ చిత్రం నుంచి హరీష్ రాఘవేంద్ర పాడిన పాట, గీతరచన చిన్నిచరణ్, సంగీతం లారెన్స్.

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad, August 29th nundi September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Deshavyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana Inka Amakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala Chenata Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 11 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సు సందర్భంగా తొలి ఐబ్రిక్స్ సదస్సులో 500 మందికి పైగా సంస్థాగత పెట్టుబడిదారులు, ఆర్థిక మంత్రులు, వ్యాపార నాయకులు పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు 21 బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల్లో సార్వభౌమ మూలధనాన్ని, బ్యాంకింగ్ సేవలందే మౌలిక సదుపాయాలు, ఇంధనం, డిజిటల్ సామర్థ్య ప్రాజెక్టులతో అనుసంధానించడానికి రూపొందించబడింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో ఫిర్యాదులు, అభ్యంతరాల గడువును 3 వారాలు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. పొడిగింపుపై రాజకీయ పార్టీలు, ఓటర్ల నుంచి వినతి పత్రాలు వస్తున్నాయని, ఈ మేరకు సమయాన్ని పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ రాసిన లేఖలో వివరించారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో శాసనసభ మండలిలో చేపట్టిన మరమ్మత్తు పనులను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణులతో కలిసి శాసనసభలో జరుగుతున్న పనులను పరిశీలించారు. మైనారిటీ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ సూచించారు. ఫైళ్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో వక్త్ బోర్డ్, ఉర్దూ అకాడమీ, షాహీ మసీదు, గురుకులాలు, ఖాజీలకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైంది. ఈ నెల 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దివ్య దేవరాజన్ మార్గదర్శకాలు జారీ చేశారు. పింఛన్ల కోసం శనివారం నాటికి 5,20,000 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15 వరకు దరఖాస్తులకు గడువుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం జరమ్ వ్యాలీ మావోయిస్టుల దాడి కేసులో 10 మంది నిందితులను వివిధ అభియోగాల కింద దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులపై విచారణ జరగ్గా వారిలో ఒకరు విచారణ సమయంలో మరణించారు. శిక్షా పరిమాణంపై తీర్పును 16 సెప్టెంబర్కి రిజర్వ్ చేసింది. 2013 మే నెలలో జరమ్ వ్యాలీలో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు దాడి చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే వర్షపు నీటిలో మునిగిపోయిందని, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఒక వీడియో అవాస్తవమని ప్రభుత్వం ఖండించింది. ఈ వాదన నకిలీదని, ఈ వీడియో 2024 ఏప్రిల్ నాటిదని, అప్పుడు దుబాయ్ విమానాశ్రయంలో అరుదైన భారీ వర్షాలు కురవడంతో వరద నీటిలో విమానాలు ప్రయాణించడానికి ఇబ్బంది పడ్డాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్డ్ యూనిట్ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 11:04 దాటి 55 సెకండ్లు. గుర్తుకొస్తున్నాయి అలనాటి మేటి గీతాలు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్. కమ్మని పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. తరాలు మారినా దాని మాధుర్యం తగ్గదు. ఎప్పుడు విన్నా సరే ఆనంద పరవశం. మనసుకు తన్మయత్వమే కాదు కార్యదీక్షను తట్టిలేపే ప్రేరణ. అంతేనా అంటే జీవితంలో అదొక ప్రధాన భాగం. మనుషులు మనసులు ఎన్ని ఉన్నాయో అందరిని సమూహనుపరిచే అనంత భావ సౌందర్యాల కళ్ళ ఊట. ఎన్నో వేల పాటలు, ఎన్నో గొంతులు, ఇంకెన్నో రాగాలు, కళలు ఎన్నో, సాహితీ కుసుమాలు ఎన్నో. కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవే అమ్మఒడి లాంటి మధురమైన పాట. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలు అజరామర సినీ గీతాలు విందాం.

గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు, మధురమైన స్వరాలు వింటున్నాం. సంగీత దర్శకులు చక్రవర్తి, గీత రచయిత వేటూరి గారి కాంబోలో వచ్చిన పాటలు ఎలా జనాలను ఉరుతులగించాయో అందరికీ తెలిసిందే. అదొక స్వర్ణయుగంగా అభివర్ణించవచ్చు. హీరో కృష్ణ శోభంబాబు కలిసి నటించి మరి సక్సెస్ సాధించినటువంటి మల్టీ స్టారర్ హిట్ మూవీ మహాసంగ్రామం, అప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలు ఈ మూవీలో కథానాయకులు. పాటలన్నీ కూడా వేటూరి గారు రాశారు, సంగీతం మరి చక్రవర్తి గారు అందించారు. అయితే అందులో ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్. ప్రత్యేకంగా మరి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వినాలనిపించే జ్ఞాపకంతో కూడినటువంటి ఒక కమ్మని గీతం, ఎక్కడో చూసిన జ్ఞాపకం.

అగ్రదర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ ఆయన దర్శకత్వంలో 1987లో హీరో వెంకటేష్, హీరోయిన్స్ భానుప్రియ గౌతమి ప్రధాన పాత్రలు తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ శ్రీనివాస కళ్యాణం మంచి విజయం సాధించిన ఈ సినిమా. మరి ఈ సినిమాకు స్వరబ్రహ్మ కేవీ మహాదేవన్ స్వరాలిచ్చారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కళ నుండి వచ్చిన తుమ్మెద అనే హుషారైన లవ్ సాంగ్ ఆల్ టైమ్ హిట్గా నిలిచి ఇంకా అలరిస్తూనే ఉంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మనం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాము. చలనచిత్ర పరిశ్రమలో కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే తీసిన చిత్రాలు తక్కువ అయినప్పటికీ అన్ని సినిమాలు కూడా వాణిజ్యపరంగా బిగ్ సక్సెస్ సాధించడం గొప్ప విశేషం అన్నమాట. అలాంటి సంస్థల్లో ఒకటైన యువచిత్ర ఆర్ట్స్ అదనమాట. అయితే వీరి నిర్మాణ రంగంలో 1986లో హీరో బాలకృష్ణ కథానాయిక రజనితో తీసినటువంటి హిట్ మూవీ సీతారామ కళ్యాణం. ఈ మూవీలో రాళ్లల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరు పేర్లు అంటూ సాగే ప్రేమగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది.

హీరో అక్కినేని నాగార్జున, అందాల తార శ్రీదేవి జంటగా, కె రాఘవేంద్ర దర్శకత్వంలో 1988లో విడుదలైన సినిమా ఆఖరి పోరాటం మంచి విజయం సాధించిన ఈ మూవీకి ఇళయరాజు గారు సంగీతం అందించారు. ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్. బట్ ఒక పాట మాత్రం చాలా ప్రత్యేకం. అందులో లతాజీ గారు పాడిన పాట భారతరత్న నోట పలికిన ఆ గానం విందాం.

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kala Bharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29th nundi September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Deshavyaptanga Tayaraina Hastakala Vastulu, Cheneta Vastrakala Pradarsana Inka Ammakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala Cheneta Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాం. కొంతమంది దర్శకులకు ఒక విశిష్టమైన బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు దర్శకులు వంశీ గారు. ఆయన సినిమాలు కళాత్మకంగా మ్యూజిక్ పరంగా కూడా చాలా అందంగా ఉంటాయి. సహజ అందాలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించటంలో ఆయన దిట్ట. 1988లో ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాలో రాఘవ గారు హీరో అనమాట. అయితే రాఘవ ఆ సినిమాలో హీరోగా నటించడంతో, ఆ సినిమా హిట్ అవ్వడంతో, ఆ సినిమా ఇచ్చినటువంటి ఎనర్జీతో మరి ఆయన ఇంటి పేరే మహర్షిగా మారిపోయింది. అంత అద్భుతమైనటువంటి మూవీ. ఈ చిత్రానికి ఏ రాజా గారు మరి సంగీతం అందించారు, పాటలన్నీ కూడా మాయ చేశాయి.

చలనచిత్ర పరిశ్రమలోనే సరికొత్త ట్రెండ్ సృష్టించి ప్రభంజనమై మెగాస్టార్గా వెలుగుతున్న హీరో చిరంజీవి 80వ దశకంలో వరుస హిట్లతో కమర్షియల్ సక్సెస్లతో జోరుగా సాగుతున్న కాలంలో 1988లో ఎముడికి మొగుడు సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. రవిరాజ ఫినిషెట్టి దర్శకత్వంలో ఫ్యాంటసీ మూవీగా వచ్చి రికార్డ్స్ని క్రియేట్ చేసింది. సంగీతం రాజకోటి, అన్ని పాటలు కూడా ఒక కొత్త వరవడిని చాలా ఊపునటువంటి చాలా ఎనర్జెటిక్గా కంపోజ్ చేశారనమాట. అంత రేంజ్లో ఉంటాయి ఆ పాటలు. ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్. ఇప్పటికి విన్నా కూడా స్టెప్పులు వేయక తప్పదు. స్పెషల్గా అందులో ఒక వానపాట ఉంటుంది. ఆ వానపాట బాలు జానకి గారుల గళం నుంచి వచ్చినటువంటి ఆ మాధుర్యం ఎప్పటికీ తగ్గదు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: గుర్తుకొచ్చిన కార్యక్రమంలో హల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాం. దర్శక రత్న దాసరి నారాయణరావు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఎన్టీఆర్తో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయంతో తండ్రి కొడుకులుగా విభిన్న షేడ్స్లో అద్భుతంగా నటించినటువంటి బ్లాక్ బస్టర్ చిత్రం సర్దార్ పాపరాయుడు, సంగీతం చక్రవర్తి. ఇక చక్రవర్తి అంటే చెప్పక్కర్లేదు. ఆ రోజుల్లో

చిత్రంగా ఒక రికార్డుని క్రియేట్ చేసింది అనమాట. అందులో కూడా పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్గా ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంది. ఆ తర్వాత తనివి తీరినటువంటి పాటలు అనమాట ఇవి. తరాలు ఎన్ని మారుతున్నా సరే ఆనాటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటువంటి విధంగా కంపోజ్ చేయటము ఆ సంగీత దర్శకులకే చెల్లింది. సాహితీ పరులు ఆ సాహితీవేత్తలు కూడా మరి ఆ విధంగా ఏ తరానికైనా సరిపోయే విధంగా ఆ పాటలు రాయటం నిజంగా వాళ్ళకే చెల్లింది. వారందరికీ నిజంగా సల్యూట్ చెప్పాల్సిందే.

పట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ, ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా.

మంచిదే పిల్ల వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. అద్భుతి మంచిదే పిల్ల వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డదే.

0: కన్నున్న దీన్ని చూస్తే చిందులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యాగులన్నీ
0: పైకెక్కి మొక్కలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, పెట్టుకుని పచ్చింది క.

1983లో విడుదలై అఖండ విజయం సాధించడమే కాక జాతీయ చలనచిత్రోత్సవాలలో సత్తా చాటి ఏకంగా 4 జాతీయ అవార్డులు సొంతం చేసుకుని అరుదైన ఘనతను సాధించిన ఆ సినిమా మేఘ సందేశం. అక్కినేని నట విశ్వరూపాన్ని మరోసారి నిరూపించిన మూవీ ఇది. జయప్రద జయసుధుల జోడిలో వచ్చినటువంటి మరొక ఆనిమిత్యం, అరుదైనటువంటి కళాఖండం ఇది. రమేష్ నాయుడు గారి సంగీతం అందరినీ కూడా మంత్రముగ్ధులు చేసింది, జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. అంత అద్భుతంగా స్వరపరిచారు. ఆ సినిమాకు చేసినటువంటి టెక్నీషియన్స్ అనుకోండి, తర్వాత నటీ నటులు అనుకోండి, నటీమణులు అనుకోండి, అందరూ కూడా అద్భుతంగా ఆ పాత్రలో జీవించారు, అంత కష్టపడి పనిచేశారు. కాబట్టి జాతీయ స్థాయిలో 4 అవార్డులను తెచ్చుకోవడం అంటే తెలుగు వారికి గర్వకారణం, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అదొక గొప్ప సందర్భం అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా ఆ సినిమాను తెరకెక్కించారు, అందుకే అవార్డుల పంట పండిందనమాట. అలా దాసరి నారాయణరావు గారు ఆ సినిమాను అంత అద్భుతంగా తీశారు. అయితే మరి అందులో ఉన్నటువంటి ప్రతి పాట కూడా అపురూప దృశ్య గీతికగా, దృశ్య మాలికగా మరి చరిత్రలో నిలిచిపోయింది.

హాస్యాన్ని మేళవిస్తూ హీరోయిజాన్ని జత చేసి తనలోని విలక్షణ నటనను చూపిస్తున్న హీరో రాజేంద్ర ప్రసాద్ గారి ఒక మూవీ 1989లో విడుదలై మంచి విజయం సాధించింది. అదే చెట్టు కింద ప్లీడర్. అందులో ఒక పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగల గీతం. ఇది గీత రచన వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే కమ్మని గీతాలివి.

0: నాన్నకు ప్రేమతో సినిమా కోసం సూరజ్ సంతోష్ పాడిన పాట అది. గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. మనిషి ఎంత తెలివి, సంపద, బలగం, మేధా సంపదతో అందివచ్చిన ప్రతి సాంకేతికత వచ్చే మార్పును అంగీకరిస్తూ అన్ని విధాలుగా తులతూగుతున్నా సరే మనిషి అలవాట్లు, వ్యక్తిత్వం సరిగ్గా లేకపోతే అమూల్యమైన జీవితానికి అర్థం ఉండదు. దీన్నే ఆధారంగా చేసుకుని ఒక గొప్ప రచయిత ది 7 Habits of Highly Effective People అనే పుస్తకాన్ని రాశారు. ఆ రచయిత ఎవరు? అందులో ముఖ్యమైనటువంటి ఆ 7 అలవాట్లు ఏంటో ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం తెలుసుకుంటూ ఆ పుస్తక రచయిత యొక్క స్ఫూర్తిని మనం కంటిన్యూ చేద్దాం.

రూమ్మేట్స్ చిత్రం కోసం మల్లికార్జున్ సునీత పాడిన పాట విన్నారు. మనం చేతన స్ఫూర్తి కార్యక్రమంలో ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఎలాంటి అలవాట్లు ఉండాలి మనిషి జీవితంలో ఎదగటానికి అని చెప్పేసి గొప్ప సందేశంతో పాటు మంచి విషయాలను చెప్పారన్నమాట ఈ బుక్లో. ఆ రచయిత ఎవరు, మరి ఇంతకు అందులో ఏం విషయాలు ఉన్నాయి, ఏ అలవాట్లు ఉన్నాయి, మనకు తెలియని అలవాట్లా అని అనుకుంటాం. ఏ స్థాయిలో ఉన్నా సరే మనుషులు చాలా వరకు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అలవర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కొన్ని పుస్తకాలు వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి జీవితంలో సమర్థవంతంగా ఉండటానికి, లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడతాయి. వాటి కోసం కొన్ని అలవాట్లు ఉండాలి. ఆ అలవాట్లు వ్యక్తిగత లక్ష్యాలే కాకుండా చేస్తున్న సంస్థల్లో మంచి గుర్తింపుతో పాటు విజయాలను సాధించడానికి, సంబంధాలను మెరుగుపరచడానికి, లైఫ్లో బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. మరి అలా ఉపయోగపడడానికి ఏ అలవాట్లు ఉండాలి, ఆ రచయిత ఏం చెప్పారు, దాని సారాంశం ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. వింటూ ఉండండి మీ అభిమాన ఛానల్ FM వివిధ్ భారతి 102.8 MHz.

మీరు విన్న ఆ పాట ఛాంపియన్ సినిమా కోసం రామ్ మిర్యాల పాడింది. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ బుక్లో 7 ముఖ్యమైన అలవాట్లు జీవితాలను ప్రభావితం చేస్తాయి అనే ఈ పుస్తకంలో మొదటిది స్వీయ వివేకంతో ఉండాలి అని అంటారు ఆయన. బీ ప్రో యాక్టివ్ అంటే జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు మరి మనం ఎలా స్పందిస్తామో అది మన చేతిలోనే ఉంటుంది అని బాధ్యతగా తీసుకుని వాటిని మనమే నియంత్రించుకోవాలి. రెండవది లక్ష్యం నిర్దేశించుకోవాలి అంటారు. మరి లక్ష్యం నిర్దేశించుకోకపోతే జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? మనకు అందరి లక్ష్యాలు ఉంటాయి అని అనుకుంటాం, కానీ మన నిర్ణయించుకునే లక్ష్యంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది, మన బ్రతుకు తెరువు ఆధారపడి ఉంటుంది, మన గమ్యం ఆధారపడి ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు అన్నమాట. అయితే ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ పుస్తక రచయిత మరి ఎవరు అనుకుంటున్నారు కదా, ఎస్ మీరు ఊహించింది కరెక్టే, స్టీఫెన్ కోవీ. అయితే తన పుస్తకంలో మనిషి ఎలా మూర్తిమత్తంతో బ్రతకాలో చెప్పారు. ముఖ్యమైనటువంటి పనులు ముందుగానే చేసేయాలి అని అంటారు ఆయన. అలాగే విజయం కోసం ఆలోచిస్తూనే ఉండాలి, ఆలోచించాలి అన్నారు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు, సమన్వయం చేసుకోవాలన్నారు, స్వీయ వివేకాన్ని ఎప్పటికప్పుడు సానబెట్టుకోవాలన్నారు. ప్రతి మాట బంగారు పలుకుగా మరి గమ్యం చేరే వరకు బాటగా రాశారు స్టీఫెన్ కోవీ గారు. ఎవరిలోనైతే ఈ 7 అలవాట్లు ఉంటాయో వారు జీవితంలో గొప్పగా రాణిస్తారు, 10 మందికి ఆదర్శవంతంగా నిలుస్తారు అనేది ఆ పుస్తకం యొక్క సారాంశం. అందరికీ తెలిసిందే అని అనుకుంటాం, కానీ ఆ 7 అలవాట్లలో ప్రతి అలవాటు నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది, నిన్ను గొప్పగా మలుస్తుంది. అంత అద్భుతమైనటువంటి పుస్తకం, వీలైతే చదవండి, 10 మందికి చెప్పండి. 10 మంది కోసం మనం ఉపకారం చేస్తే అది చాలా ప్రయోజనం, వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు ఏం ప్రయోజనము అనేది మనం పక్కన పెట్టాలి. మనకు స్వార్థం లేకుండా మనం ఎవరికైతే ఉపయోగం చేస్తామో వారికి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తామో వారి జీవితంలో అదొక మలుపుగా ఉపయోగపడుతుంది. మనకు ఏమొస్తుంది చెబితే అని కాదు, ఇక్కడ ఒకరికి ఉపయోగపడాలి అనే ఒక మంచి సంకల్పం ఉండాలి. అలాంటి సంకల్పంతో రాసినటువంటి పుస్తకం అన్నమాట ఇది. ఇది ఇవాళ్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్ గురించి. మీరు వింటున్న పాట దాస్ కా ధమ్కీ మూవీలోంచి, రామ్ మిర్యాల పాడింది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు. ఇప్పుడు
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
2: దునియా టాప్ కంపెనీస్ లీడ్ కర్ రహే హై అగర్ భారతీయ దునియా

0: की टॉप कंपनियों को लीड कर रहे हैं तो भारतीयों की बनाई कंपनियां दुनिया को क्यों लीड न करें।
1: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్కు చెందిన యూపీఐ, బ్రెజిల్కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టంలను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట్ర కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డికే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్ట్రపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344 చేరగా దాదాపు 5,000 గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 13,100 పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 222 మహిళలు, 355 పురుషులు, 453 మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ప్రపంచ 5వ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్ చిరాగ్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రీన్ అయూబ్ టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ 2వ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ధి, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 40 సెకండ్లు. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో మీరు విన్న ఆ పాట లెనిన్ సినిమా కోసం శ్వేతా మోహన్ జూబిన్ నౌటియాల్ పాడిన పాట విన్నారు. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 మెగాహెర్ట్స్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: తెలుసు కదా మూవీ కోసం రామ్ మిరియాల పాడిన పాట విందాం ఇప్పుడు.

0: ఇరుముడు సినిమా కోసం హేషం అబ్దుల్ వహాబ్ సాధిక పాడిన పాట విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము కొరియన్ కనగరాజు ఈ సినిమా కోసం నరసన్న పాడితే

శ్రోతలకు ఒక గమనిక. సోమవారం అంటే రేపు ఉదయం 11 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23244834. మరొక నెంబర్ 23244836. ఇంకో నెంబర్ 29704324. మరొక నెంబర్ 29704735. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డైరెక్ట్గా మరి తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 మెగాహెర్ట్స్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. హైదరాబాద్ లోని మియాపూర్లో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన అహింసా స్తంభం రాబోయే తరాలకు శాంతి అహింసల సందేశాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ ప్రారంభించింది. ఇందిరాపారు ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఈరోజు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పూలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు సిద్దమవుతున్నాయి. అలాగే ప్రతిపక్షాలను నిలువరించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పక్ష సభ్యులు కూడా సర్వసన్నద్దమవుతున్నారు. శాసనసభా మండలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. రేపు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వారు నిన్న శాసనమండలి కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకులు జరగకుండా ప్రశాంతంగా సమావేశాలు జరిగేలా చూడాలని, సమావేశాలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి మంత్రులకు సభ్యులకు సహకరించాలని స్పీకర్ మండలి చైర్మన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్లోని మియాపూర్లో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన అహింసా స్తంభం రాబోయే తరాలకు శాంతి అహింసల సందేశాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జైన్ సమాజ మహిళలు నాయకత్వం వహించడం విశేషమని కొనియాడిన ఆయన, అహింస అంటే శారీరకంగానే కాక మాటల్లో, ఆలోచనలు కూడా పాటించాల్సిన అత్యున్నత బలమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా నారీ శక్తి వందన అధినియం వంటి చర్యలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్దిలో జైన, బ్రాహ్మణ, మహేశ్వరి సమాజాల పాత్రను కొనియాడిన మంత్రి, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో సాంస్కృతిక విలువలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణతో పాటు పరిశీలనను సమాంతరంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్ ఆదేశాలు జారీ చేయగా, అర్హులను గుర్తించేందుకు మండల, మున్సిపల్, సర్కిల్ స్థాయి అధికారులను నియమించారు. ప్రత్యేకంగా రూపొందించిన చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్లో అధికారులు దరఖాస్తుదారుల వివరాలు, పత్రాలు పరిశీలించి నివేదికలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీలోగా వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపుతారు. ఆమోదం అనంతరం మంజూరు ఉత్తర్వులను సిద్దం చేసి లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట ప్రభుత్వం వచ్చే 7, 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంఓయూలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులు గమ్యస్థానంగా తెలంగాణను మరింత బలోపేతం చేసేలాగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచేలాగా పలు పాలసీలను గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తామన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసేలాగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్కు విస్తృత ప్రచారం లభించేలాగా రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అభివృద్ది, సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిన్న సాయంత్రం వనపర్తిలో 70 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ,
1: ఉన్నటువంటి 70 కోట్ల రూపాయలను మరి శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషం. ఈ రోజు ప్రతి దగ్గర అభివృద్ధి, రోడ్లు గాని, లైట్లు గాని, హెల్త్ గాని, ఇంజనీర్ స్కూల్స్ గాని, ఇవన్నీ చేస్తూ సన్నవ్యం గాని 15 లక్షల ఇవాళ రేషన్ కార్డులు ఈ 2.5 ఏళ్ళలో ఇచ్చినాం. లక్షల మందికి ఇళ్లలో కరెంటు వెలుగులు నింపుతా ఉన్నాం.
0: మైనారిటీ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్ సూచించారు. ఫైళ్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాలయంలో నిన్న వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీ, షాహీ మసీద్, గురుకులాలు, ఖాజీలకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా నెలకు భారీగా జీతభత్యాలు పొందుతూ ప్రజాధనాన్ని తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు శ్రీధర్బాబు, పూనం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మహాధర్నాలో పాల్గొన్నారు. రాష్టంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్దిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట పర్యాటక విధాన లక్ష్యాలకు అనుగుణంగా అధిక పర్యాటకాధారణ ప్రాంతాలను గుర్తించి నాణ్యమైన హోటల్ మౌలిక సదుపాయాల అభివృద్ది చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థకు చెందిన ఆస్తులను ఆధునికీకరించడంతో పాటు నిబంధనల మేరకు అనువైన ప్రభుత్వ సెమీ ఫారెస్ట్ భూములను హోటళ్ల నిర్మాణానికి గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. వారసత్వం, సంస్కృతి, ఈకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి విభాగాలను ప్రోత్సహించేందుకు వ్యూహం సిద్దం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట న్యాయ సేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి చెప్పారు. న్యూఢిల్లీలోని జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లోక్ అదాలత్కు సంబంధించిన ప్రెస్నోట్ను ప్రజా ప్రయోజనార్థం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించాలని కోరుతూ రాష్ట ప్రభుత్వ పబ్లిక్ సెల్ డిప్యూటీ డైరెక్టర్కు లేఖ రాశారు. రాష్టంలో 4 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగానికి పూర్తి సహకారం అందిస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు అన్నారు. నిన్న సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ ఇంటికి వెళ్లి ఎలక్ట్రానిక్ మరమగ్గాన్ని ఆవిష్కరించారు. మగ్గంపై రూపొందించిన వెండి వెన్నెల చీరను పరిశీలించారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం రేపు ఎల్లుండి జిల్లాలో పర్యటిస్తుంది. విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రతిపాదించిన సీతంపేట, సుజాత్నగర్, దుమ్ముగూడెం, చాపరాలపల్లి, పాల్వంచ, దమ్మపేట, పెనగడపులను తనిఖీ చేస్తుంది. ఈ నెల 15వ తేదీన వేములవాడ తిప్పాపూర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలలో కోడలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన సన్నకారు చిన్నకారు రైతులు అర్హులని వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొమరం భీమా సైఫాబాద్ జిల్లా వ్యాప్తంగా తీజ్ పండుగ ముగింపు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని చింతకుంటలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముగింపు వేడుకలకు హాజరుకాగా కెరమిరిలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ ద్వారా 679 క్యూసెక్ల మేర ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 20.516 టీఎంసీల మేరకు నీరు నిల్వ ఉంది. హనుమకొండ జిల్లాలోని గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ రహదారిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వంతెన నిర్మాణం పనుల కోసం 2.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులను మంజూరు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు రాస్తారోకో చేపట్టారు. కరీంనగర్లో ఏఐటీయుసీ రాష్ట మహాసభలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రారంభ వేడుకలకు ఈరోజు ఏఐటీయుసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఈరోజు సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. శ్రావణ మాసం ముగుస్తున్న సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. భీమేశ్వర స్వామికి కోడతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట పర్యాటక శాఖ 2026 ఏడాదిగాను రాష్ట పర్యాటక అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని హనుమకొండ పర్యాటక శాఖ అధికారి శివాజీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి

0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిద్ భారతి. ఇప్పుడు విందాం షో టైం కార్యక్రమం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402-324-0850 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి. మేము అడిగే ప్రశ్నకు సమాధానం తెలిస్తే సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. ప్రశ్న వచ్చేస్తుంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి మా శ్రోతలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు, మాకందరికీ తెలుసు. ఎందుకంటే కార్యక్రమం అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి. హీరో వెంకటేష్, దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబోలో వచ్చినటువంటి మొదటి సినిమాలో రావు గోపాలరావుకు బావమరిదిగా నటించిన నటులు ఎవరు? ప్రశ్న మరొకసారి, హీరో వెంకటేష్, దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబోలో వచ్చినటువంటి మొదటి సినిమాలో రావు గోపాలరావుకు భావమరిదిగా నటించిన నటులు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0402-324-0852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట సెవెన్ బై జి బృందావన్ కాలినే సినిమా కోసం హారీష్ రాఘవేంద్ర మధుమిత పాడిన పాట విన్నారు. సంగీతం సమకూర్చిన వారు యువన్ శంకర్ రాజా. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, హీరో వెంకటేష్, దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబోలు వచ్చిన మొదటి సినిమాలో రాఘోపాలరావుకు భావమర్దిగా నటించిన నటులు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. ప్రశ్న వేసిన మరుక్షణమే ఆన్సర్ చేశారు మొట్టమొదటి శ్రోత బి దివాకర్ ఉమ్మడ. రైట్ ఆన్సర్ చేశారు. రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తారు. దోర్నల బాలరాజ్ వనస్థలిపురం హైదరాబాద్, పంతాడు శ్రీనివాసరావు మోరిపల్లం నుండి, నిమ్మాని గ్రామం నిపుణ వెంకటేశ్వర హేమలత, జానకంపేట నుంచి ఎం శ్యామ్లాల్, అరుణ రజేందర్, జకరన్పల్లి నుంచి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగ్న రామ్ప్రసాద్, భూమిదేని లక్ష్మీనారాయణ అమనగూర్తి నుంచి, వీరు వనపర్తి నుంచి రామయ్య, సుధారామయ్య ఇంక వారి మిత్రులు. అయితే ముందుగా మీరు సమాధానం కరెక్ట్గా టైప్ చేయండి, ఆ తర్వాత మీ పేర్లు టైప్ చేస్తే బాగుంటుంది. అయితే వీరు చెప్పినటువంటి ఆన్సర్ రాంగ్ అన్నమాట. తర్వాత దస్తగిరి సంధ్య పుత్తూరు కడప జిల్లా నుంచి మధుకర్ నందిపేట్, ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూర్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి, పానుగంటి రవి గౌడ్ ఫ్యామిలీ ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఎల్ నల్లగండ్ల నుంచి, శేర్లింగంపల్లి నుంచి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, నిజమ పోతంగల్ నీతోట సంతోష, నిఖిల్ రణవీర్ నమ్రత నిత్య సంతోషిని, అప్పలరాజు పేడన నుండి, అంకుశోప నుంచి దోర్నాల సుదర్శన్, కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి షేరి బాలాజీ సావిత్రి కుమేర్, గుల్బర్గా కర్ణాటక జిల్లా నుండి శివకుమార్, గంగాధర శ్రీనివాస రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసాగర్ గ్రామం నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం, నారాయణ స్వామి పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల్ నుండి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, బూదన్ పోచంపల్లి నుండి యలగందుల మార్కండేయ, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, ఇంద్రనగర్ నుంచి వీరు సిహెచ్ పాలెం పోలియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, ప్రసాద్ నిజామాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు ఎంత రైట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు, కొంతమంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. అయితే సరైన సమాధానం మాత్రం రాళ్లపల్లి. ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరినీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, చిరంజీవి నటించిన రెండవ సినిమా కెమెరామెన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? చిరంజీవి నటించిన రెండవ సినిమాకు కెమెరామెన్గా పనిచేసినటువంటి ఆర్టిస్ట్ ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి.

ఆపద్ బాంధవుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, చిరంజీవి నటించిన రెండవ సినిమాకు కెమెరామెన్గా పనిచేసిన ఆర్టిస్ట్ ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం కోసం చాలామంది శ్రోతలు కూడా ప్రయత్నం చేశారు. ముందుగా వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే సమాధానం చెప్పాలి, ఆన్సర్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ కార్యక్రమానికి మరింత శక్తిని అందిస్తున్నారు. మరికొంతమంది శ్రోతలు పార్టిసిపేట్ చేయాలనే ఆకాంక్ష కుతూహలం కలగజేస్తున్నందుకు థ్యాంక్స్ అన్నమాట. అయితే చాలా

రేర్గా కొంతమంది మాత్రమే దీనికి సరైన సమాధానం పంపించారు. వాళ్లలో సరైన సమాధానం పంపించిన వాళ్ళు ఆ అతి కొద్ది మందిలో భాను మియాపూర్ నుంచి, అలాగే బాలకృష్ణ నర్సంపేట నుంచి, కనకారావు పెడన నుండి, కనాజిగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. వీరందరికీ స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరి ఇలాగే చాలా ఉత్సాహంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆ నలుగురు సినిమాలు జ్యోతిష్కుడుగా నటించిన నటులు ఎవరు? ఆ నలుగురు సినిమాలు జ్యోతిష్కుడుగా నటించారు ఒక ఆర్టిస్ట్ అనమాట, ఆర్టిస్ట్ పేరు ఏంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే సమాధానం చేయండి 0402324040 నెంబర్కు. సరైన సమాధానం చెప్పలేదని ఆలోచిస్తున్నారు కదా, బిఎస్ లోకనాథ్.

0: పరదేశి సినిమా కోసం మను శుభ పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం షోటైం. షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మరి మనం అడిగినటువంటి ప్రశ్న, ఆ నలుగురు సినిమాలో జ్యోతిష్కుడిగా నటించిన నటులు ఎవరు అని మన ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు చాలా కరెక్ట్గా పంపించారు. సో ఎవరెవరైతే ఇన్ టైంలో పంపించారు వారి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. జాబు భూమేశ్వర్ వెల్లుల నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, అరుణ రాజేందర్ జక్రన్పల్లి, పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల్ల నుండి, ప్రేమ్నాథ్ కళావతి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి హంపాపురం విలేజ్ నుండి, ఆర్ రఘునాథ్ సికింద్రాబాద్ నుండి, కిరణ్ జ్యోతి ఓల్డ్ మలక్పేట నుంచి, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ హైదరాబాద్ బీర్ నగర్ నుండి, మౌనిక బాలు వినయ్ కుమార్, ఎన్ శ్రీనివాస్ ఉతుకారం గేట్ పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా, భాను మియాపూర్, పెడనాజు కనకారావు, జయలక్ష్మి ఖైరతాబాద్, వరంగల్ ఫర్క్వాడ నుండి మల్లికార్జున్ సులోచన ప్రియాంక, బ్రహ్మయ్య కర్నూల్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, ఫీర్జాద్గూడ నుండి శ్రీనివాస్, పెడ నుండి అప్పలరాజ్, పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, కర్నూలు జిల్లా నుండి నాగర్కల్ నుంచి నేదరు కళ్యాణచారి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుండి బాలకృష్ణ నర్సంపేట్, సత్యవోలు సీతాదేవిక మహాలక్ష్మి ఫ్రమ్ ఏఎస్ రావు నగర్ నుండి, ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఎల్ నల్గండ్ల శైరలింగంపల్లి నుండి, పానుగంటి రవి గౌడ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, తోట సంతోష్ నిఖిల రణవీర్ నమ్రత నిత్య సంతోషిని, పంతాడు శ్రీనివాసరావు మురిపోలం నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, బుధాన్ పోచంపల్లి నుండి ఎలగనందుల మార్కండేయ లక్ష్మీ దివ్య, న్యామనంది గ్రామం నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, శ్యామ్లాల్ జానకంపేట నుండి శ్రీనివాసరావు ఖైరతాబాద్ నుండి, దూర్నాల బాలరాజ్ హైదరాబాద్ వనసలిపురం నుండి, బి దివాకర్ ఉమ్మడి నుంచి మనం పంపగానే మనం ప్రశ్న అడగగానే వెంటనే సమాధానం చేశారనమాట. వీరు అన్ని ప్రశ్నలకు ముందుగా సమాధానం చేస్తూ ఉన్నారు. మరి ఎంత నాలెడ్జ్ ఉంది. సో మిగతా వాళ్ళకి లేదని కాదు, మిగతా వాళ్ళు కూడా ఆలోచించి ఇది రైటా అది రైటా అని సరైన సమాధానం పంపాలి, మళ్ళీ రాంగ్ చేయకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో సరైన సమాధానం జూనియర్ రేలంగి, ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మరో ప్రశ్న వచ్చేస్తుంది, రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు చలనచిత్రం ఏది? రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు చలనచిత్రం ఏది? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాస్గా తేలిపోతున్నాం. శ్రోతలు చాలా ఉత్సాహంగా చాలా హుషారుగా ఆన్సర్ చేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ పాట అయిపోయేలోపు మీ సమాధానం ముందుగా ఉండాలి, మీ పేరు తర్వాత నెక్స్ట్ మీ ఊరు, అవి మాత్రమే టైప్ చేయండి. ముందుగా మీ పేరు టైప్ చేసి తర్వాత చివరికి ఆన్సర్ టైప్ చేయకండి. అలా అయితే అందరి పేర్లు చదవచ్చు, మీకు హ్యాపీగా ఉంటుంది.
1: Can you feel her? Is your heart speaking to her?

ఆడవారి మాటలకు అర్థాల వేరులే సినిమా నుంచి ఆ పాట విన్నారు. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, రష్యన్ భాషలోకి అనువాదం చేసిన తొలి తెలుగు చలనచిత్రం ఏది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ఎప్పటిలాగే అంతే ఉత్సాహంతో అంతే హుషారుగా సమాధానం చేశారు. కానీ కొందరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, నందిపేట నుంచి వాణి, లింబాద్రి, న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్, నరేందర్, వెంకట నర్సయ్య వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. వీరికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ సరైన సమాధానం సాగర సంగమం. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. షో టైం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ స్పెషల్ థ్యాంక్స్. మీరు వింటున్న పాట జీన్స్ చిత్రం నుంచి, గానం నిత్యశ్రీ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శ్రోతలకు ఒక గమనిక. సోమవారం అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసు రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాస్ గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగం అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ STD కోడ్ 040 జత చేసి 2324484, మరొక నెంబర్ 2324484, 2970434324, ఇంకో నెంబర్ 2970475. ఈ నెంబర్లకు కాల్ చేసి డైరెక్ట్గా తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. మీ సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా వినండి ఆకాశవాణి వార్తా విభాగం నుంచి ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు. ఆకాశవాణి స్టూడియోలో సమయం 2 గంటలు. మిడ్ న్యూస్.
1: Prime Minister Narendra Modi says India's economic strength and policy dynamism is driving nation towards Vikasit Bharat, calls upon Indian companies to aspire to lead the world. India backs UN resolution on equal area world map, reiterates Jammu and Kashmir and Ladakh must be depicted as per Indian official map as sovereignty and territorial integrity are non-negotiable. 10 people dead, several hospitalized after consuming suspected spurious liquor in Sagar district of Madhya Pradesh. Iran strikes 3 US tankers and vessels in Strait of Hormuz. Flood situation worsens in Bihar and Uttar Pradesh after heavy rainfall. IMD forecasts heavy rain over Haryana, Chandigarh, Punjab, Rajasthan and Uttar Pradesh. In China, Masters Badminton, Indian pair of Sattvic Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Chinese pair in title clash this afternoon. Prime Minister Narendra Modi has called upon Indians to dream big and lead from the front, saying that if Indian talent can lead the world's top companies, Indian enterprises can also lead the world. Mr. Modi made these remarks while addressing the gathering at the centenary celebrations of Shriram College of Commerce, SRCC, in New Delhi. Encouraging the ambitious spirit of the 21st century youth, the Prime Minister celebrated their drive to build unicorns, innovate in drone technology and create cutting-edge AI solutions.
2: हम गर्व से कहते हैं कि आज भारतीय दुनिया की टॉप कंपनीज को लीड कर रहे हैं. अगर भारतीय दुनिया की टॉप कंपनियों को लीड कर रहे हैं तो भारतीयों की बनाई कंपनियां दुनिया को क्यों लीड न करें.
1: The Prime Minister also highlighted that the world now praises India's policy dynamism and its status as the fastest growing major economy. He asserted that achieving a 7.8% quarterly growth amid the West Asia war and global trade hurdles demonstrates India's intrinsic capability.
2: जो दुनिया तब भारत में पॉलिसी पैरालिसिस से चिंतित थी वो दुनिया आज भारत के पॉलिसी डायनामिज्म की चर्चा कर रही है. तब दुनिया भारत को फ्रजाइल फाइव बता रही थी, आज दुनिया भारत को फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी बनते हुए देख रही. अभी हफ्ते भर में ही

0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 27 సెకండ్లు. కొన్ని క్షణాల్లో శక్తిశీలి కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

ఖడ్గం సినిమా నుంచి సుమంగళి పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. దాతృత్వ పని, స్త్రీవాద ప్రచారం, ప్రపంచీకరణ కోసం అవిశ్రాంత పోరాటం చేసిన మహిళా చైతన్య దీపిక, సమాజ సేవలు తరించి అందరినీ స్పందింపజేసిన మానవతామూర్తి, మొదటి ప్రపంచ యుద్ధంలో శాంతి స్థాపనకు గాను విశేషంగా కృషి జరిపిన వీర యోధురాలు, మొదటి అమెరికన్ నోబెల్ శాంతి బహుమతి పొందిన మార్గదర్శకురాలు, ఇలా ఎన్నో విశేషాలు ఆమె జీవిత ప్రయాణంలో. ఇంతకీ ఎవరా మహిళ, ఎవరా మహిళా సాధక శక్తి, తెలుసుకుందాం. వింటూ ఉండండి.

ఆదిపర్వం సినిమా కోసం మేఘన సుల్తాన్ వాలీ పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. ప్రతి విజయం వెనుక ఒక సాధన మాత్రమే ఉండదు, కఠోర దీక్ష, శ్రమల పరంపర, అలాగే దారి తీసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అందరిలాగే మనం చెప్పుకుంటున్న ప్రముఖ సంఘ సేవకురాలు కూడా అందరిలానే తన బాల్యం గడిచింది. కానీ తన కుటుంబంలో జరిగిన కొన్ని విషాద సంఘటనలు, తన స్నేహితురాలు కూడా ఒక వ్యాధితో కాలంలో కలిసిపోయిన, ఇలాంటివి ఎన్నో కారణాలతో కలత చెంది మరి ఆమె సంఘ సేవకురాలుగా మారిపోయి స్త్రీవాద ప్రచారం మొదలుపెట్టారు, ప్రపంచ శాంతికి పాటుపడ్డారు. ఆమె ఎవరో కాదు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జేన్ ఆడమ్స్. ఈమె మరి అమెరికన్ చరిత్రలో మొదటి అమెరికన్ మహిళగా నోబెల్ శాంతి పొందినటువంటి మొదటి అమెరికన్ మహిళగా రికార్డులకి ఎక్కారనమాట. మరి ఆ మానవతా మూర్తి జయంతి ఈరోజు ఆమెకు నివాళిగా. మరి ఆమె గురించి, ఆమె సాధించిన విజయాలు, ఆమె మానవాళికి చేసినటువంటి సేవల గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఆమె గురించి చాలా విషయాలున్నాయి, అవన్నీ మాట్లాడుకుందాం. వింటూ ఉండండి.

ఆహుతి సినిమా కోసం స్వీయ సంగీతంలో వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమంలో జేన్ ఆడమ్స్ జేన్ సందర్భంగా ఆమె సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె మహిళా సాధికారత కోసం నడుం బిగించి ఎంతోమందిని చైతన్యం చేసినటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1860 సెప్టెంబర్ 6న జన్మించిన ఆడమ్స్ 1885 నుంచి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం మొదలుపెట్టారన్నమాట. బల్దిమోర్లోని ఆఫ్రికన్ అమెరికన్ అనాథలకు మరి వారిని బాగా చూసుకోవటం, వారి ఆలనా పాలన చూసుకోవటం, ఆ తర్వాత అనేక దాతృత్వ సంస్థలలో కీలకంగా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించారన్నమాట. ఒక మానవతా మూర్తిగా అవతరించారు. అనేక సేవా కార్యక్రమాలు, సంఘ సంస్కర్తగా కూడా ఆమె అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ప్రపంచ దృష్టిని ఆమె ఆకర్షించారు. పేరు కోసం, ప్రఖ్యాతల కోసం కాకుండా తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, తనలాగా ఎంతోమంది జీవితాల్లో ఎన్నో రకరకాల సంఘటనలతో బాధపడుతూ ఉన్న వాళ్ళందరి కోసం, అనాథల కోసం, అభాగ్యుల కోసం ఆమె చేసినటువంటి సేవలు ఇంకెవరు చేయలేదన్నమాట. అదేవిధంగా ప్రపంచ శాంతిని కాంక్షించారు ఆవిడ. మరి సో అంత గొప్ప మానవతా మూర్తి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

0: దొంగరాముడు అండ్ పార్టీ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు మనం. శక్తిశీలి కార్యక్రమంలో జేన్ యాడమ్స్ జయంతి సందర్భంగా ఆమె సాధించిన విజయాలు, ఆమె ప్రజలకు చేసిన సేవలు, అలాగే అనాథలకు ఆమె పంచినటువంటి దాతృత్వ పని ఆ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే పొరుగున ఉన్న పేదలకు విద్యతో పాటు సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో అమెరికాలో సెటిల్మెంట్ హౌస్ అనే ఒక సేవా సంస్థ నెలకొల్పారు ఆడమ్స్ గారు. ఆ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ఒక ప్రముఖ అంతర్జాతీయ సామాజిక సేవా కేంద్రంగా, మేధావుల కేంద్రంగా విరాజిల్లుతోంది. మరి ఆ సమయంలో అంతలా మరి ప్రభావితం చేసినటువంటి మహిళ అన్నమాట ఆమె. మహిళ కాదు, మహిళా శక్తి అని చెప్పవచ్చు. సొంతంగా కేంద్రంగా మరి అది ఒక పెద్ద కేంద్రంగా మారిపోయి ప్రపంచ యుద్ధ శాంతిని కోరే విధంగా, ఆ శాంతిని కోరేటువంటి నిలయంగా మారిపోయింది అంటే మాటలా చెప్పండి. అందుకే ఆమె విశ్వశాంతిని కాంక్షించే ప్రపంచ మహిళగా మరి ఆమెకు నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చిందన్నమాట. అంత గొప్ప మహిళా శక్తివంతురాలు మన జేన్ యాడమ్స్ గారు. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz.
1: ముద్దుల ముమ్మారావు గారు పెద్దమ్మాయి 18 చిన్న చక్కెల సిట్టమ్మ గారు చిన్న కోడలు 48 నీళ్ళు నోసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట.
2: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
1: వాళ్ళ మొగుల్ని వదిలేశారంట.
2: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: మన వింటున్న కార్యక్రమం శక్తిశీలి. ఈరోజు జేన్ ఆడమ్స్ జయంతి సందర్భంగా ఆమె సక్సెస్ జర్నీ, ఆమె అనాథలకు ఎలా సేవ చేశారు, సంఘ సంస్కర్తగా, సంఘ సేవకురాలుగా, మాతృత్వ దాతృత్వ పని, స్త్రీవాద ప్రచారంగా ప్రచారాన్ని ఎత్తుకొని ఒక పోరాటం ఎలా చేశారు, మహిళల హక్కుల కోసం, ఓటు హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేశారు అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి జేన్ ఆడమ్స్ ఒక స్త్రీ కాదు, ప్రేరేపిత మానవ శక్తి అని చెప్పుకోవచ్చు. ప్రపంచ మానవాళికి, అనాథలకు, అభాగ్యులకు ఆమె ఒక కల్పతరువు. యావత్ మేధావులను కదిలించిన చోదక శక్తి ఆమె. మహిళల ఓటు హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన దీశాలి. మహిళలు పురుషుల కంటే చాలా ఉన్నతమైన వారు ఎప్పటికీ అని చెబుతూ ఉంటారు. కారణం ఏంటంటే, మానవత్వం మరి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ముందు వరుసలో ఎవరు ఉంటారు అంటే మహిళలు మాత్రమే ఉంటారు. అలా మానవతావాదులు

గా మరి వీరు చూపేటువంటి ప్రేమ అది ఇంక ఎవరు ఇవ్వలేరు అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మాతృమూర్తి అన్నమాట. అలాంటి మాతృమూర్తి యొక్క జయంతి ఈరోజు, పుట్టినరోజు ఈరోజు. మరి ఆమెకు నివాళిగా మనము ఆమె గురించి తెలుసుకోవడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచ శాంతిని కాంక్షించినటువంటి మహిళగా ఆమెకు నోబెల్ ప్రైజ్ వచ్చిందన్నమాట. అంత గొప్ప మహిళా శక్తి ఆమె. అయితే ఆమె గురించి మనం ఈ తక్కువ సమయంలో చెప్పడము, అంత సంక్షిప్తంగా చెప్పడం మట్టికే చేయగలం, కానీ పూర్తి జీవిత చరిత్రను మనం చెప్పలేం. కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు ఆమె గురించి తెలుసుకోవాలనే కుతూహలం, ఆమె యొక్క జీవిత చరిత్ర మనకు స్ఫూర్తిగా తీసుకోవాలనుకున్నప్పుడు వీలు కుదిరితే చదివితే ఆమె గురించి బాగా తెలుస్తుందన్నమాట. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. చంద్రముఖి సినిమా నుంచి మీరు వింటున్న పాట.

0: లకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలకలక தத்தருகிட தித்தி தருகிட தோன் தோன் தருகிட நம் நம் தருகிட
1: ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారత్ కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు దాటి 17 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి మళ్లీ సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఛాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమం మిమ్మల్ని సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్ వివిధ భారతి.
2: कार्यक्रम में हम लेकर आए हैं आपके पत्र, आपकी पसंद के फरमाइशी गीत. और कार्यक्रम का पहला गीत जिसकी फरमाइशें भेजी है आप सभी दोस्तों ने, गांव जाखोद राजस्थान से पूजा खटक, बिमला देवी और शुभम दयाल खटक, चारकोप कांदिवली वेस्ट मुंबई से अनिल कुमार वैद्य, गांव पालधी महाराष्ट्र से इसी गीत को सुनना चाहते हैं संजय पाटिल, नरेंद्र पाटिल, शेखर पाटिल, चेतना पाटिल, मानसी पाटिल, किरण पाटिल और शैला बाई पाटिल, कृष्णा कॉलोनी इंदौर से नियाज मोहम्मद मंसूरी, सरताज बानो, उबैद, अलीना जुनैद, रजिया मुआज और आयात मंसूरी, और ऑक्सीजन पार्क राहुल नगर अमरावती से सिद्धार्थ गोंदडाने, अर्चना प्रतिभा ताई और पद्माकर गोंदडाने. लीजिए सुनिए अपनी पसंद का गीत किशोर कुमार और सपना मुखर्जी की आवाज़ों में. गीतकार हैं इंदिवर, संगीतकार हैं कल्याण जी आनंद जी. फिल्म का नाम है जाबाज़.

0: మా మంచి నాన్నమ్మ.
1: బంగారు తల్లి, వెళ్ళు వెళ్ళి మొహం కడుక్కోపో.
0: ఇవాళ సండే నాన్నమ్మా.
2: విన్నావా అమ్మా, అది కూడా సండే అనే అంటుంది. నీకే హాలిడే లేదు, వర్కింగ్ డే లేదు.
1: సరేలే, అందరూ నాకు చెప్పేవాళ్ళే.
0: అమ్మా, నాకు ఇవాళ బిర్యానీ తినాలని ఉంది.
3: కీర్తన, నిన్నే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కదే. వద్దు, కావాలంటే వచ్చే వారం చేసుకుందాం.
0: చూడు నానమ్మా.
1: అయ్యో, దానికి తినాలని ఉవ్విళ్ళు ఊరుతున్నట్టుందే. చేయొచ్చు కదా కళ్యాణి.
0: మా మంచి నానమ్మ.
1: బంగారు తల్లి అడగడం, నానమ్మ నీకు సపోర్ట్ చేయకపోవడం.
2: అమ్మా, దాన్ని మరీ గారాభంగా తయారు చేయకు. నిన్నే డాక్టర్ ఇష్టం వచ్చినట్టు ఆయిల్ ఫుడ్ పెట్టకండి. తన ఆరోగ్యం బాగులేదు అన్నారు.
1: ఏడ్చినట్టే ఉంది, ఏం కాదు. ఒక్కరోజు తింటే కొంపలే మునిగిపోవు.
2: అమ్మా, నువ్వు అలా నెత్తికెక్కించుకోబట్టే రోజు రోజుకి దాని అల్లరి మితిమీరిపోతుంది.
1: అంటే ఏంట్రా, పిల్లలు కాకపోతే మీరు చేస్తారా అల్లరి? కళ్యాణి,
3: ఏంటో తయ్య,
1: ఖచ్చితంగా ఇవాళ బిర్యానీ వండాల్సిందే.
4: ఒసే బుడంగి, మీ నానమ్మ నీకు ఓటు వేస్తే నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనే.
1: ఒకసారి కిచెన్ లోకి వస్తారా?
2: వస్తున్నా వస్తున్నా.
3: రోజు రోజుకి వీళ్ళ పైత్యం ఎక్కువవుతుంది. అరే, పిల్లకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఆహా, ఆవిడగారు చెప్పిందే జరగాలి. చిచి, ఏం జన్మో ఏంటో నాది.
2: కళ్యాణి, సరే సర్లే, ఏదో చిన్నది మొండికేస్తే అమ్మలా చెప్పింది, ఈ ఒక్క వారం చెయ్యి.
3: చెప్పండి ఇంకా, ఆమెకి ఎవరున్నారు, మనం తప్ప మనమే అంతా అంటారు కదా. కానీ అసలు మన మాటలంటే లెక్కలేదండి ఆవిడకి.
2: అరే, చిన్న విషయానికి ఎందుకు అలా గునుగుతావు?
3: మీకు చిన్న విషయమేనండి, నేనే ఈ ఇంట్లో ఒక చీడపురుగుని. మీరు ఏమన్నా నేను మెదలకుండా పడుండాలి. మీరు మీరు అందరూ ఒకటేనండి.
2: కళ్యాణి, ఇదంతా నీ కుటుంబం కూడా, అలా ఎందుకు ఆలోచిస్తావు?
3: ఏం కాదు, మీరంతా ఒకటే అండి.
2: ఇదిగో కళ్యాణి, చీటికి మాటికి మీరంతా ఒకటే, మీరంతా ఒకటే అని అనకు చూడు చెప్తున్నా.
3: అంటాను అంటాను అంటాను. పెళ్ళై 13 సంవత్సరాలు అయింది. ఏ చెయ్యాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా, ఏం తేవాలన్నా నాకంటూ స్వతంత్రం ఉందా? ప్రతి పనికి పర్మిషన్ కావాలి. నేను ఈ ఇంట్లో ఒక పని మనిషిని మాత్రమే, అంతేనండి.
2: అంటే మేము నిన్ను రాసి రంపాన పెడుతున్నావా?
3: మీరు కాదండి, మీ అమ్మగారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి భూమి చుట్టూ గుండ్రంగా తిప్పి అనేవన్నీ అనేసి నా కోళ్ళన్నా నా కొడుకన్నా ప్రేమ అని కపట ప్రేమ ఉలకపోస్తూ ఉంటుంది.
2: కళ్యాణి, అమ్మ గురించి అలా పిచ్చి పిచ్చిగా వాగకు.
3: చూసారా, ఉట్టిగా చెప్పినందుకే ఉలిక్కి పడితే ఊరంతా వినిపించేలా నా మీద అరుస్తోంది. మీ అమ్మ అది కనిపించడం లేదా మీకు?
2: కళ్యాణి, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు.
3: మాట్లాడతానండి, మాట్లాడతాను. పెళ్ళయిన దగ్గర నుండి ప్రతిరోజు ఈ బాగోతం నాకు తప్పడం లేదు. వారం మొత్తం పొద్దున్నే లేచి పని కొట్టుకుని చేస్తుంది. అరే, ఒక్కరోజైనా పడుకుంటే అయ్యో పాపం అన్నదే, అది మీకు అర్థం కావట్లేదా?
2: కళ్యాణి, బయట జనం చూస్తే బాగోదని, అది మనకు మంచిది కాదని తన అభిప్రాయం. అంతేగాని నిన్ను పడుకోవద్దని కాదు.
3: చూడండి, ప్రతిదీ మీ అమ్మ చేస్తేనేమో న్యాయం, నేను చేస్తేనేమో అన్యాయం, అంతే కదా?
2: అలా అని నేను అనలేదే.
3: మరి ఇంకేంటండి, ఏ చెప్పినా అమ్మకు తోడుండి నన్ను మాత్రం ఏ కాకని చేస్తారు. అంతేగాని అయ్యో పాపం ఇది గొడ్డు చాకరే చేస్తుంది, నిజమే కదా, దీనికి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించరు. పెళ్ళాన్ని కదా కుక్కిని పేన్లా పడి ఉంటుంది, అదే కదా మీ తంతు.
2: చిచి, నీకు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోవు, అసలు నువ్వు మనిషివే కాదు.
3: అంతే అంతే, మీరు చెప్పినవన్నీ చేసి నోటిదాకా తెచ్చిస్తుంటే మనిషిలా ఎలా కనపడతాను, జంతువులాగే కనపడతాను.
2: అంటే ఏంటి, నువ్వు చేసి పెడుతుంటే మేము కూర్చొని తినే గాడిదలా కనపడుతున్నావా?
3: అలా అని అనలేదే. 13 సంవత్సరాలుగా నేను ఇంట్లో ఒక బానిస, మీరందరూ రాజవంశీయులు.
2: బానిసలా బ్రతకడం దీనికి? కావాలంటే ఇల్లు వదిలి వెళ్ళిపో.
3: పోతానండి పోతాను. ఏమన్నా దిక్కులిందాననుకుంటున్నారా ఏంటి?
1: ఒరే ఒరే, ఏమిట్రా మీ వాదనలు, మితిమీరిపోతున్నాయి.
3: రండి రండి, మీ వల్లే నా సంసారం మొత్తం నాశనం అవుతోంది.
1: నా వల్ల
3: కాకుంటే ఏనాడు పన్నెత్తి ఒక్క మాటనని నా మొగుడు ఈవేళ నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నాడు.
1: ఒరే, అలా ఎలా అంటావు, ఇది దానిల్లు కూడా.
3: అబ్బబ్బబ్బా, ఎంత బాగా నటిస్తున్నారండి. ప్రతి క్షణం నన్ను వేధించడమే కాకుండా ఏదో ఉద్ధరిస్తున్నట్టు మళ్ళీ నటన ఒకటి.
1: ఆడపిల్ల మీద చేతుతావా, బుద్ధున్నా? అమ్మ కళ్యాణి, నేను చేసిన తప్పే, మీ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నాను. కానీ ఎప్పుడూ నీ మంచి కోరుకుంటానే తప్ప నువ్వేవీ నాకు శత్రువు కాదమ్మా.
3: అదే అదే, చూస్తూనే ఉన్నాళ్ళండి, చేసేవన్నీ చేస్తున్నారుగా.
2: చూసావా చూసావా అమ్మా, దాని పొగరు నువ్వెందుకమ్మా తనని ప్రతిమలాడతావు?
1: నువ్వు నోరు అమ్మా. ఈ గొడవ అంతటికీ కారణం నేనే. చూడు, ఇవాళ బిర్యానీ వద్దు ఏమొద్దు, కావాలంటే నేను చిన్నదానికి నచ్చ చెప్తాను. మీరిద్దరు గొడవ ఆపండిరా.
3: అంటే నన్ను శత్రువు చేసి మీరందరూ సంతోషంగా ఉంటారు. చివరికి చివరికి చిన్న పిల్ల, దాని దగ్గర కూడా నాకు మర్యాద ఇవ్వరు అంతే కదా.
1: అలా కాదమ్మా, మీరిద్దరూ ఇలా గొడవ పడడం ఇంటికి మంచిది కాదమ్మా. ఒరే అసలు నువ్వు అలా బయటికి వెళ్ళు, వెళ్ళు.
2: వెళ్తా వెళ్తా, ఈ దరిద్రాన్ని చూస్తూ బాధపడే కన్నా బయట ప్రపంచమే మేలు.
3: చూసారా, మీ వల్ల మా ఇద్దరికి ఇలా గొడవలు. చిచ్చి పాడుబతుకున్నారు.
1: అమ్మా అమ్మా, అలా బాధపడుతూ లోపలికి వెళ్ళకమ్మా. కళ్యాణి తలుపు తీయమ్మా, బయటికి రామ్మా. నేను అలా చిన్నదానికి సపోర్ట్ చేసి ఉండకూడదు, తప్పంతా నాదే కళ్యాణి. కళ్యాణి బయటికి రామ్మా. అమ్మా కళ్యాణి తలుపు తీయమ్మా, నా మాట విను.
3: నాతో మాట్లాడదు
1: అమ్మా,
3: చేసినవన్నీ మీరే చేసి మళ్ళీ ఎందుకు ఇలాగా.
0: అలా గట్టిగా గుంజక మా తల నొస్తుంది.
3: ఏ నోర్మి, ఎలా వేయాలో నాకు తెలీదా? ఇవాళ కొత్తగా వేస్తున్నానా ఏంటి?
0: అబ్బా అమ్మా తల నొస్తుంది.
1: అయ్యో చెట్టి తల్లి, పోనీ నేనైనా.
0: ఆ నానమ్మా వెయ్యి.
3: అత్తయ్య ప్రతి దాంట్లో ఇలా రాకండి, నేను వేస్తున్నాను కదా.
0: అమ్మా నానమ్మ వేస్తుందిలే, నువ్వు గట్టిగా లాగుతున్నావు.
3: ఏ నోర్మి, నేను వేస్తున్నాను కదా.
1: కళ్యాణి పిల్ల ఏడుస్తుందమ్మా, అలా ఇబ్బంది పెట్టకు.
3: అత్తయ్య మీకు దండం, నాకు ఈ కాస్త మర్యాద అయినా ఉండనివ్వండి ప్లీజ్.
2: కళ్యాణి మాటి మాటికి ఏమవుతుంది నీకు, అది ఏడుస్తుంది కదా, అదన్నా అర్థమవుతుందా లేదా నీకు?
3: జడ వేయడం కూడా మీ అమ్మ నాకు నేర్పించాలా ఏంటి?
2: అరే పిల్ల ఏడుస్తుంది, నొప్పిగా ఉందని బాధపడుతుంది, అర్థం చేసుకోవా నువ్వు.
0: నాన్న నానమ్మ వేస్తా అన్నా అమ్మ వినడం లేదు.
3: చెప్పవే, రోజు వేస్తే వేయించుకుంటావు, ఇవాళ ఏం జరిగింది? అరే తలంటు పోసాను, జడ మొత్తం పచ్చిగా ఉంటుంది, కొంచెం నొప్పి లేస్తే ఓర్చుకోలేవా?
2: కళ్యాణి అది చిన్న పిల్ల, ఎందుకే కోపం? అర్థం చేసుకుని కొంచెం మెల్లిగా వేయొచ్చుగా.
1: ఒరేయ్ నువ్వు నోర్మై, ఇవి ఆడవాళ్ళ పనులు, నువ్వు వదిలే వెళ్ళు.
3: ఈ ఇంట్లో నాకు అస్సలు మర్యాద లేదు, ఎవరే చెప్పినా నోరు మూసుకుని పడి ఉండాలి అంతే కదా. పోమ్మా పో, మీ నానమ్మతో జడించుకో, పోవే.
0: అమ్మా అలా కోపంగా వెళ్ళకు, నానమ్మ చూడు.
1: అయ్యయ్యో చిట్టి తల్లి, నేను జడైనా రామ్మా. అమ్మేదో హడావిళ్ళలా చేసింది కాని నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం. నేను జడేస్తానుగా, ఇలా రా కూర్చో.
0: నానమ్మ అమ్మకి ఎందుకు అసలు కోపం?
1: కోపం ఏం లేదమ్మా, నువ్వు కొంచెం ఓర్చుకోక అలా అమ్మని ఇబ్బంది పెట్టావు కదా. అంతేగాని మీ అమ్మకి నాన్నకి నాన్నమ్మకి తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. కాదు కాదు ప్రాణం.
0: సారీ నాన్నమ్మ, కొంచెం గట్టిగా జడేస్తుంటే నొప్పి అనిపించింది అందుకే ఏడ్చా, ఇంకోసారి ఇలా ఎప్పుడు ఏడవను, అమ్మని కూడా ఇబ్బంది పెట్టను.
1: అమ్మయ్యా చూడు నీ జడ ఎంత బాగుందో.
0: నిజమే.
1: చూడు అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు, ఇంకోసారి ఇలా ఏడవను అని కూడా చెప్పు.
0: అమ్మా సారీ.
3: ఏం అక్కర్లేదు, నీ సారీలు మర్యాదలు. ఇదిగో ఈ బ్యాగ్, ఇందులో నీకు 10 రోజులకు సరిపడా బట్టలు పెట్టాను. ఇదిగోనే నువ్వు అడిగిన 1000 రూపాయలను. మీ నాన్నమ్మకి చెప్పు నువ్వు 10 రోజులు టూర్కి వెళ్తున్నావు అని. మళ్ళీ నేను చెప్పలేదని నా మీద విరుచుకు పడతారు.
1: అవునా చిట్టి తల్లి?
0: అవును నానమ్మ, మర్చిపోయా.
1: ఏమండి విన్నారా, చిట్టి తల్లి టూర్కి వెళ్తుందట.
4: బంగారం నిజమా?
0: అవును తాతయ్య.
4: నువ్వు టూర్కెళ్తున్నావా? మమ్మల్ని వదిలి ఎలా వెళ్తావురా?
0: తాతయ్య ప్లీజ్, ఒక 10 రోజులే కదా, వెంటనే వచ్చేస్తా.
4: 10 రోజులే? మా ప్రాణం అంతా మీ మీదే కొట్టుకుంటుందమ్మా.
0: అయ్యో తాతయ్య నేను అక్కడే ఉండనుగా, మళ్ళీ వచ్చేస్తా. నాన్నమ్మ మీరు ఇద్దరు గొడవ పడకండి సరేనా?
4: అలాగే చిట్టి తల్లి. అదిగో

0: మీ స్కూల్ వ్యాన్ వచ్చినట్టుంది. పద పద పద.
1: బాయ్ తాతయ్య.
0: బాయ్.
1: బాయ్ నాన్నమ్మ.
2: బాయ్.
1: బాయ్ అమ్మ.
2: జాగ్రత్త. బాయ్ బాయ్.
3: జాగ్రత్త అమ్మ.
0: బాయ్ అమ్మ.
3: చేయండి. మన కళ్యాణి యోగి ఇద్దరు బాగా గొడవ పడుతున్నారండి.
0: చూడు సుభద్ర, ప్రతి విషయాన్ని మనం భూతద్దంలో చూడొద్దు. నేను నీకు ఎప్పటి నుండి అదే విషయాన్ని నీకు చెప్తూనే ఉన్నాను.
3: నిజమేనండి, నిన్న కళ్యాణి కూడా నా మీదే చిరాకు పడింది. ఏమండి, నేనేమన్నా కోపంతో అంటానా? వాళ్ళు బాగుపడాలనే కదా, ఎందుకు అర్థం చేసుకోరు?
0: పిచ్చిదానా, లోకం పోకడ మారింది. కాలమే వివిధ రకాల మార్పులకు దారితీస్తుంది. మనం లెక్క ఏది ఏమైనా అన్నిటికీ మౌనమే పరిష్కారం. చూస్తూ ఊరుకోవడమే మనకు మంచిది. ఒక వయసు వచ్చాక నిదానమే ప్రధానం. అయినా ఇప్పుడు వాళ్ల కాలమే నడుస్తోంది. వాళ్ళు ఎలా అంటే అలా ఉండడమే. కోపతాపాలకు పోయి నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటే ఏం లాభం? ఊరుకో, అన్ని పిచ్చాలోచనలు వద్దు.
3: నిజమేనండి, ఒక వయసు వచ్చాక అన్నిటినీ తగ్గించుకోవడమే అందరికీ మంచిది.
2: అయ్యయ్యయ్యో, పొయ్యి మీద అన్నం మాడిపోతుందే. ఈ కూర ఏమో మాడి మస అయిపోయింది, చూసుకోవద్దు? అబ్బబ్బబ్బబ్బా, ఈ కిచెన్ అంతా చూడు, ఎక్కడ గిన్నెలు అక్కడే. కిచెన్ అంతా ఇలా ఉంచొచ్చా? ఏం చేస్తోందో ఏమో ఈ కళ్యాణి. కళ్యాణి, కళ్యాణి.
4: నేను చేస్తూనే ఉన్నా అత్తయ్య, కొంచెమే కదా మాడిపోయింది. అయినా ఎందుకు అలా అరుస్తున్నారు?
2: ఏంటమ్మా, చూసుకోవద్దా అంటున్నా, చూడు ఆ గిన్నెలు ఎందుకు అలా ఉంచుతావు? ఎప్పటికప్పుడే కడిగి పెట్టుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది అంటున్నా.
4: అత్తయ్య, ఈ కిచెన్లో మీకేం పని? ఏం చేసినా మొత్తం చేయాల్సింది నేనే కదా. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి.
2: ఎందుకే అలా ప్రతి విషయానికి విసుక్కుంటావు? ఇప్పుడు నేను ఏమన్నానని?
4: నా మాటే అంత అత్తయ్య, నేను ఏదన్నా విసుక్కున్నట్టు కోపంగా ఉన్నట్టే ఉంటుంది మీకు.
2: సర్లేమ్మా, నీ ఇష్టం.
5: కళ్యాణి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. బాక్స్ రెడీ అయ్యిందా?
4: ఇదిగో వస్తున్నానండి. ఏమండి, కూర కొంచెం మాడిపోయింది. బెడ్రూమ్లో మీ డ్రెస్ ఐరన్ చేస్తున్నా. ఈ మాడింది మీరు తీసుకెళ్తే తెల్లారనే ఇంకో కూర పెట్టాను.
5: ముందే శ్రద్ధగా చూసుకోవాలి కదా. రోజు ఆఫీస్కి లేటుగా వస్తున్నా అని ఆ పంచింగ్ మిషన్ కూడా నాకు గుర్తు చేస్తుంది. రోడంతా ట్రాఫిక్, నువ్వేమో ఇంట్లో 9 బాక్స్ రెడీ చేసి ఇవ్వవు
4: అన్నారా? ఎప్పుడో ఒక్కసారి ఆలస్యమైనా మొత్తం నా వల్లే పని ఆగిపోయింది అంటారు మీరు.
5: అబ్బా, నీ వల్లని కాదు. చూడు, టైం 9:30 ఇక్కడ నుండి 40 వెళ్ళాలి. ఆ ట్రాఫిక్ లో బండి నడిపి వెళ్లేసరికి చాలా ఇబ్బంది అవుతుంది.
4: ఏమండి, పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి పిల్లని పంపించి మిమ్మల్ని మీ అమ్మ నాన్నని చూసుకోవడం లేదా? నేను కనీసం జాలి పడకపోగా మీ అమ్మ వచ్చి ఇది బాలేదు అది బాలని ఒకటే నస.
5: అబ్బా, మళ్ళీ మొదలైందా కళ్యాణి? అరే, ఇల్లు బాగుండాలని అడిగిందేమో, అంత దానికి ఎందుకు ఎంచుకుంటావు? అమ్మ చెప్పింది కూడా నీ మంచికే కదా.
4: అంటే నాకు తెలీదా, నేనేమైనా చిన్నపిల్లన? ప్రతిదీ ఆవుకి నచ్చినట్టే జరగాలి. బండెడ్ చాకరీ చేస్తున్నాను, అయ్యో పాపం అందరేంటండి.
5: చూడు కళ్యాణి, చాలా సార్లు చెప్పాను అమ్మను నాన్నను ఏమనొద్దని.
4: వెనకేసుకుని రండి, ఆమె ఏమన్నా ఎన్ని తిట్టినా ఎంత అరిచినా కనపడదు. కానీ నేను ఏమన్నా అంటే మాత్రం మీ కోపం కొట్టుకొస్తుంది. నా వల్ల కాదండి ఇంట్లో ఉండడం. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇలా ప్రతిరోజు నరకం అనుభవిస్తూ బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలు.
5: కళ్యాణి, కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం, సర్దుకుపోవాలి. గాని ఇలా మొండికేసి చావు బ్రతకని ఎందుకు మాట్లాడుతున్నావు?
4: చాలండి, మీ అమ్మ నాన్న ఇద్దరు ఎప్పుడు నా మీద పడతారు. నాకంటూ ఈ ఇంట్లో ఓ ముద్దు ముచ్చట ఎప్పుడూ ఉండదు. అత్త మామ సేవేనా? కనీసం మీ అమ్మ నాన్న ఇంకో కొడుకుని కని ఉన్నా నాకు తిప్పలు తప్పేవండి. నేను మనిషినా లేక యంత్రానా?
5: ఇప్పుడు ఏమంటావు?
4: అనేదే ఉంటుంది, మీ జీతంలో కొంత డబ్బు మీ అమ్మ నాన్నకిచ్చి వేరే కాపురం పెట్టండి, లేదా ఏ అనాథాశ్రమంలోనైనా పెట్టండి.
5: చూడు కళ్యాణి, ఒక్కగానొక్క కొడుకుని తల్లిదండ్రులను చూడలేక వేరే కాపురం పెట్టించామని ఎవరికైనా తెలిస్తే మన పరువే పోతుంది.
4: మరి మీది మైసూర్ మహారాజా వంశం, పరువు పోతుంది. రండి, వీలైందా వేరే కాపురం, లేదంటే ఇద్దరిని ఏ అనాథాశ్రమంలోనైనా వేయండి. అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టద్దండి. ఇంక ఈ వెట్టి చాకరీ నేను చేయలేకపోతున్నానండి.
5: చూడు కళ్యాణి, పెళ్లి చూపుల్లో కూడా నీకు చెప్పాను అమ్మా నాన్న ఇద్దరు నాతోనే ఉంటారని ముందే చెప్పాను. అప్పుడేమో నువ్వు ఒప్పుకున్నావు. పెళ్ళై 13 అయ్యింది, నువ్వు ఓర్చుకున్నావు. ఇంకా మహా అంటే ఏదో 5-10 వాళ్ళుంటారు. ఈ చివరి సమయాల్లో అమ్మని నాన్నని అనాథాశ్రమంలో వదిలేసి బ్రతకడం చాలా తప్పు కళ్యాణి.
4: 13 మీరు చెప్పినట్టే వింటున్నాను కూడా. ఇంకా నా వల్ల కాదండి. చూడండి, నా కూతురు టూర్కెళ్ళింది, అది వచ్చేలోపే వీళ్ళు ఇల్లు దాటాలి, లేదంటే అది కూడా నా మీదే కోపం చూపిస్తుంది. ఈ ఇంట్లో నేను అందరికీ శత్రువుని. తొందరగా మీరు ఆలోచించుకోండి.
5: అమ్మా అది
3: అంతా విన్నావు నాన్న, చెప్పు మమ్మల్ని ఏం చేయమంటావు?
5: కళ్యాణి చాలా బాధపడుతుంది, చాలా కోపంగా కూడా ఉందమ్మా. నువ్వు సర్దుకోవు, దానికి చెప్తేనేమో అది అర్థం చేసుకోదు.
3: చూడు నాన్న, కావాలంటే ఇక నుంచి కుక్కిన పెళ్ళ పడుంటాను, సరేనా? ముందే నాన్నకి షుగరు, నాకేమో మోకాళ్ళ నొప్పులు, ఇద్దరం చివరి దశకు వచ్చాం. ఇప్పుడు వేరే అంటే ఎలా నాన్న?
0: ఒరే నాన్న, మీ అమ్మకి నేను నచ్చ చెప్తాను, కోడలికి నువ్వు నచ్చ చెప్పు, అంతేగాని వెళ్ళవంటే.
5: అలా అని కాదు నాన్న, ఒక్క నెల రోజుల పాటు.
3: నెల రోజుల పాట? బంగారు తల్లి ఊరి నుంచి రాగానే మేము లేమని తెలిస్తే చాలా బెంగ పెట్టుకుంటుంది. కనీసం నీ కూతురు కోసమైనా మమ్మల్ని ఉండనీరా. కావాలంటే మా వంట మేమే చేసుకుంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. నాన్న, చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఈ ఇల్లు కట్టుకున్నానురా, అర్ధంతరంగా వెళ్ళమంటే ఎలా? ఒక పంచి, ఈ వారం రోజుల వరకు చూడు, ఇద్దరం అన్ని విషయాల్లో ఏం మాట్లాడకుండా ఉంటాం. ఏమండి చెప్పండి, అత్తయ్య మామయ్య అంటూ నోరారా పిలిచి అన్ని బాగోగులు చూసుకుంది కదా కళ్యాణి, ఇప్పుడు ఈ పాడాలోచన ఎందుకు వచ్చిందిరా దానికి?
0: నాన్న నిజమేరా, ఒక్క వారం మమ్మల్ని చూసి ఇంకా మేం మారకపోతే పంపించాయి నాన్న.
5: నాన్న, అమ్మ ఎలా చెప్పాలి, మీ అందరి మధ్య నేను నలిగిపోతున్నాను. అటు చూస్తే భార్య, ఇటు చూస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరిని కాదనలేను, కానీ ఎంత నచ్చ చెప్పినా అసలు ఒప్పుకోవడం లేదమ్మా తను. హలో, సహృదయ అనాథాశ్రమమా అండి? నేను యోగేంద్ర అండి, నిన్న సాయంత్రం కాల్ చేశాను కదా. అవును నేనే, ఒక నెల రోజుల కోసం మా అమ్మ నాన్నని తీసుకొస్తానని చెప్పాను కదా. అవునండి, తీసుకొస్తున్నాను. సరే అండి.
3: ఏంట్రా చెప్పావా? అంటే మమ్మల్ని ఆశ్రమంలోకి పంపించాలని ముందే నిర్ణయం తీసుకున్నావా నాన్న?
5: అలా కాదమ్మా.
0: నాన్న వద్దురా, బంగారు తల్లి వస్తే నానమ్మ తాతయ్య కనపడకపోతే బెంగటిల్లి ఇబ్బంది పడిపోతుంది నాన్న.
3: అయ్యో పిచ్చి తండ్రి, వాడు వదిలించుకుందామని చూస్తుంటే వాణ్ణి బతిమలాడుతున్నారేంటండి మీరు?
5: అమ్మా అలా అనుకు.
3: వద్దు బాబు, మేం బట్టలు సర్దుకుంటాం. ఆ బట్టలు సర్దుకోవాలా? ఇలా కట్టుబట్టలతోనే బయటికి వెళ్ళాలా? అది కూడా చెప్పు.
5: అమ్మా అమ్మా నన్ను వేధించకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా నాన్న, ఒక్క నెల రోజులు, కేవలం ఒక్క నెల రోజులు మీరిద్దరు అక్కడ ఉండండి, దానికి అర్థమయ్యేలా నేను చెప్తాను, మళ్ళీ మీ ఇద్దరిని నేనే ఇంటికి తీసుకొస్తాను, అదే పిలుస్తుంది కావాలంటే. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అమ్మా. అమ్మా నాన్న నువ్వు కూడా అర్థం చేసుకోనన్నా.
0: ఒరే నాన్న, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మేమిప్పుడు అనాథల్లా బయటికి వెళుతున్నాం.
3: ఏమండి
0: బాధపడకు నాన్న, మీ అమ్మకు నేను నచ్చ చెప్తాను. సుభద్ర తయారవు, ఒక్క నెల రోజులే అంటున్నాడు కదా.
5: అవునా,
0: పర్వాలేదు, వాడు ఎలా ఏడుస్తున్నాడో చూడు. ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా, పద వెళ్దాం.
3: నిజమేనండి అమ్మా. కళ్యాణి వెళ్ళొస్తాం తల్లి, ఒకసారి బయటికి రా అమ్మా. కళ్యాణి
0: కళ్యాణి, మేము వెళ్తున్నాం, కనీసం బయటకు వచ్చి చూడమ్మా.
5: అమ్మా నాన్న అదో మొండి కట్టం, ఎవరి మాట వినదు, వదిలేయండి, పదండి వెళ్దాం.
3: నాన్న యోగి, కోటి ఆశలతో ఈ ఇల్లు కట్టుకున్నానురా, అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు. సొంతిల్లు వచ్చాకే మనకి పిల్లలని మీ నాన్న, ఈ ఇంట్లోకి వచ్చాకే నువ్వు పుట్టావురా. నువ్వు బుడిబుడి అడుగులేస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉరుకులు పరుగులు వీళ్ళంతా ఒకటే సందడిరా. నువ్వు పెరిగి పెద్దయి ప్రయోజకుడివై రెండు అక్షింతలు పడితే ఇంకా ఆనందాలు వస్తాయి మాకని కలలుగన్నావురా. కానీ ఇలా అర్ధాంతరంగా అవతలికి పంపిస్తావని కళ్ళ కూడా ఊహించలేదు రా యోగి.
5: అమ్మా నన్ను క్షమించనమ్మా, క్షమించు నాన్న. అమ్మా ఒక్క నెల రోజులే ఇలా వెళ్ళి అలా వత్తురు కాని, దయచేసి బాధపడకండి అమ్మా. అమ్మా బాధపడకమ్మా.
0: ఒరే నాన్న, ఇప్పటి వరకు జీవితంలో ఏం చేసినా నా పిల్లాడు బాగుండాలని, కొడుకు సుఖపడాలని కోటి ప్రయత్నాలు చేశాను రా, అందులో ఎన్నో అనుభవాలు.

0: మరెన్నో త్యాగాలు, అందులో ఇదొకటి. పర్వాలేదు నాన్న. సుభద్ర, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కుడికాలు పెట్టిరా అని సంతోషంగా ఆహ్వానించాడు. అదే కాలు బయట పెట్టు, నీ కొడుకుకి కోడలికి ప్రశాంతత కావాలి. మనం అనాథాశ్రమంకి వెళ్తున్నాం,
1: వెళదాం. మన ఇల్లండి.
0: ఏడవకు సుభద్ర, ఏది జరిగినా మన మంచికే. ఒరే నాన్న, కోడల్ని కూతుర్ని జాగ్రత్తగా చూసుకో.
2: సరే నాన్న. ఆటో వచ్చింది నాన్న.
1: అబ్బా, బయట చాలా చల్లగా ఉంది నాన్న.
2: అమ్మ ఉండు, ఇంట్లోకి వెళ్ళి సాల్వా తీసుకొస్తాను. ఇదిగో అమ్మ సాల్వా, కప్పుకో. ఆటో పద.
3: ఎక్కడికి సార్?
2: సహృదయ వృద్ధాశ్రమానికి.
1: ఒరే నాన్న, ఒక్క నెల రోజులే కదా నాన్న నిజంగా?
2: అవునమ్మా, అంతకుమించి ఒక్కరోజు కూడా నేను మిమ్మల్ని అక్కడ ఉండనివ్వను.
1: అదే.
0: పర్వాలేదు సుభద్ర, వస్తానంటున్నాడుగా, బాధ పెట్టకు.
1: సరే సరే.
2: ఆటో ఎంతయింది?
3: 100 రూపాయలు సార్.
2: సర్లే, నువ్వు వాగు, నన్ను మళ్ళీ తిరిగి దింపుదు. అమ్మా నాన్న జాగ్రత్తగా దిగండి. నువ్వు ఇలా రా అమ్మా. నాన్న నువ్వు కూడా జాగ్రత్తగా దిగు, ఇలా పట్టుకో.
0: అలాగే నాన్న.
2: నాన్న, ఈ ఆశ్రమం మన ఇంటి నుండి 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే వస్తాను. సరేనా?
1: అలాగే అలాగే.
0: అలాగే నాన్న, నువ్వు జాగ్రత్త.
2: సరే నాన్న.
1: యోగి.
2: అమ్మా.
1: ఇలా రా నాన్న. చూడు నాన్న, ఈ అమ్మను మర్చిపోవుగా.
2: అమ్మా, అవే మాటలు, ఎలా మర్చిపోతానమ్మా?
1: అదే జాగ్రత్త. చాలా చల్లగా ఉందిరా నాన్న బయట, తొందరగా ఇంటికి వెళ్ళిపోనా నాన్న.
2: అమ్మా చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ సాల్వా కప్పుకో, వెచ్చగా ఉంటుంది. సరేనా?
1: అలాగే నాన్న.
2: నాన్న జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను నాన్న.
1: అలాగే వెళ్ళిరా.
2: వెళ్ళొస్తాను.
1: జాగ్రత్త జాగ్రత్త.
2: ఆటో పద.

0: ఏమండి, కీర్తన వచ్చే టైం అయింది. రాగానే నానమ్మ తాతయ్య ఏరని అడిగితే తీర్థయాత్రలకు వెళ్లారనే చెప్పండి. ఒక రెండు మూడు నెలల వరకు రారని చెప్పండి, లేదంటే మారం చేస్తుంది.
1: నువ్వే చెప్పు.
0: ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆ ఏడుపు మొహం ఏంటండి? కొంచెం నవ్వచ్చు కదా.
1: కళ్యాణి, నన్ను ఇబ్బంది పెట్టకు. అయినా నా మొహమే అంత, పర్వాలేదు. చిన్న తల్లి వచ్చాక అన్నీ నువ్వే చెప్పు.
0: నేనే శత్రువుని. పాడు జీవితం, పాడు జీవితం అని. పెళ్ళై 13 సంవత్సరాలు, పెళ్ళానికి ఆనందాలు ఏముంటాయి, దాని ఇష్టాలేంటి, ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. ఎంతసేపు అమ్మా నాన్న, అమ్మా నాన్న. అలాంటప్పుడు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు?
1: అదిగో వ్యాన్ వచ్చింది, అమ్మాయి కూడా దిగుతుంది, వెళ్ళి తీసుకొని రాపో.
2: మెల్లగా దిగండి పిల్లలు, మెల్లగా దిగండి.
3: హాయ్ అమ్మా. ఏంటమ్మా ఫుల్ సీరియస్ ఉన్నావు?
0: ఏం లేదమ్మా, పద లోపలికి వెళ్దాం.
3: హాయ్ నాన్న.
1: హాయ్ తల్లి.
3: నానమ్మ తాతయ్య ఎక్కడ? నాన్న దాక్కుని ఉన్నారు కదా. ఏ దొంగలు ఎక్కడున్నారు? తాతయ్య, నానమ్మ ఎక్కడున్నారు? ఇంత వెతికినా కనిపించడం లేదేంటి? నాన్న, నానమ్మ తాతయ్య ఏరి కనిపించడం లేదు.
1: అది
0: మీ నానమ్మ తాతయ్య తీర్థయాత్రలకు వెళ్ళారు. సరే, నువ్వు అలసిపోయి వచ్చావు కదా, ఒక వారం రోజుల్లో వస్తారట. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, టిఫిన్ తిందు గాని.
3: ఏమైంది నాన్న అలా డల్గా ఉన్నావు? అమ్మ మళ్ళీ నీతో డిషండిషమా?
1: అదేం లేదమ్మా.
3: మరి తాతయ్య నానమ్మ ఊరు వెళ్ళారని బెంగనా?
1: అది కాదు.
0: ఇదిగో కీర్తన, 10 రోజుల నుండి నీ హోంవర్క్ ట్యూషన్ వరకు పెండింగ్ లో ఉన్నాయి. త్వరగా తినేసి అవన్నీ పూర్తి చేయాలి. లేలే.
3: అబ్బా అమ్మ, మళ్ళీ మొదలు పెట్టావా?
0: మొదలు పెట్టడం ఏంటే, కుప్పలు కుప్పలుగా పెరిగితే మార్కులు కట్ చేస్తారు, అందుకే అరుస్తున్నా.
3: ఉండమ్మా, నాతో మాట్లాడుతున్నాగా.
0: మాట్లాడింది చాలు, వచ్చి హోంవర్క్ స్టార్ట్ చెయ్యి.
3: నాన్న బాధపడకు, నానమ్మ తాతయ్యకు నువ్వన్నా నేనన్నా చాలా ఇష్టం. మా అంటే ఒక 10 రోజులు, అంతకన్నా ఎక్కువ వెళ్ళాలే. సరేనా?
0: వస్తున్నావా లేదా?
3: అబ్బబ్బా అమ్మ, వస్తున్నా. అయినా మేము టూర్ కు వెళ్ళి స్కూల్ లేనప్పుడు నీకు హోంవర్క్ ఉందని మెసేజ్ ఎవరిచ్చారమ్మా?
0: అంటే అది రివిజన్స్ అవసరం కదా, ముందు నీ వెదవ డౌట్లు ఆపి పుస్తకాలు తీ.
3: అలాగే అమ్మ గారు, అలాగే. అమ్మా.
0: ఏంటి?
3: నాన్న చూస్తుంటే జాలేస్తుంది.
0: ఎందుకనే?
3: నానమ్మ తాతయ్య ఎక్కడున్నారో అని బాధపడుతున్నట్టున్నాడమ్మా.
0: ఏ నోరు ముసుకోవే, అలా ఏం లేదు. ఇంట్లో గొడవ పడి వాళ్ళు వెళ్ళిపోతే నానెందుకు బాధపడతారు?
3: ఎంతైనా వాళ్ళ అమ్మా నాన్నలు కదమ్మా.
0: ఇదిగో ఇవే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఉండు. ముందు బుక్స్ ఓపెన్ చేయి, తిక్క తిక్కగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు, సరేనా?
3: సరే అమ్మా.
4: ఏమండి, మనల్ని ఆశ్రమంలో వదిలేసి వెళ్ళి 8 నెలలైంది, ఒక్కసారి కూడా వాడికి మనల్ని చూడాలనిపించట్లేదా?
5: చూడాలని ఉంటే ఈ పాటికి వచ్చి ఎలా ఉన్నాము, ఎలా బతుకుతున్నామని ఆరా తీసేవాడే కదా. కనీసం డబ్బులు కూడా కట్టడానికి రాకుండా ఆన్లైన్లో పంపిస్తున్నాడు.
4: చివరికి చిన్న తల్లికి కూడా మనం గుర్తుకు రావడం లేదంటారా? అయినా టూర్కి 10 రోజులే కదా వెళ్ళింది, రాగానే దాని మనసు కూడా మార్చేశారంటారా?
5: సుభద్ర, ఊరికేం మనసు పాడు చేసుకోకు. ప్రస్తుత లోకమే అలా ఉంది. చిన్నప్పుడు పిల్లల్ని చదువుకోమని హాస్టల్కి పంపితే పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యాక తల్లిదండ్రుల్ని పిల్లలు ఆశ్రమాలకు పంపుతున్నారు. బిజీ షెడ్యూల్ అని, పనులు ఒత్తిడి అని లోకంతో పాటు మనమేమన్నా వేరా?
4: రోజు పొద్దున్నే చిన్న తల్లిని దగ్గరికి తీసుకుని ప్రేమగా హత్తుకొని గోరు ముద్దలు తినిపిస్తూ ఎన్నెన్నో కథలు చెప్పి కడుపు నిండా అన్నం తినిపించి కానీ పంపించేవాళ్ళం కాదు. ఎలా తింటుందో ఏమో.
5: సుభద్ర, అంతా నీ పిచ్చి ప్రేమ. ఒకప్పుడు మనం మాత్రం యోగేంద్రకు తినిపించలేదా? ఎవరి పిల్లలకు వాళ్ళ పిల్లలంటే ప్రేమ ఉండదా? అది అంతే.
4: మీరెంతైనా చెప్పండి, యోగేంద్ర కోడలి తిప్పలు పడలేక ఇలా మనల్ని పంపించాడు, కానీ మనమంటే వాడికి ప్రాణం అండి.
5: ప్రాణం, ఆ ప్రాణమే ఉంటే 8 నెలలైంది, 1 నెలలో వచ్చి తీసుకుపోతానన్నవాడు ఒక్కసారైనా వచ్చాడా? అసలు బతుకున్నామా చచ్చామా అని ఆరా తీశాడా? ప్రాణమా పాడా, అదంతా నిప్పిచ్చి గాని.
4: ఏమండి, ఒకవేళ ఇద్దరు మనసు మార్చుకుని వచ్చి క్షమించి రమ్మంటే వెళ్దామండి.
5: అయ్యో పిచ్చి సుభద్ర, వచ్చి తీసుకుపోవడం, వదిలించుకుని హాయిగా బతుకుతుంటే వస్తారు అని ఎలా పగటికెళ్ళకంటున్నావు నువ్వు?
4: ఏమోనండి, ఇన్ని రోజులు మనం కనపడకపోయేసరికి కోడలికి కూడా కొంత ప్రేమ వచ్చిండొచ్చు కదా.
5: అసలు ఈ గొడవలు అంతటికీ మూల కారణం కోడలే కదా. కుటుంబం ప్రేమ ఆప్యాయతల్ని తెలుసుకోక ఏ చిన్న విషయాన్నైనా సాగదీసి కుటుంబాలను రోడ్డు మీదకి సాగనప్పుతున్నారు.
4: మీరేమన్నానండి, కళ్యాణి పిచ్చిపిల్ల, అన్ని విషయాలు పట్టించుకుని చెప్పేసరికి తప్పుగా ఆలోచించింది. కానీ అది ఒక కూతురికి అమ్మే కదండి, పోను పోను అన్నీ సర్దుకుంటాయిలేండి.
5: సరే, నిన్ను ఇంతగా బాధ పెట్టిన కొడుకుల్ని కోడల్ని వెనకేసుకొస్తుంటే నేనెందుకు చెడుగా ఆలోచించాలి? అలాగే వెళ్దాం.
4: ఏదేమైనా వాళ్ళిద్దరూ మన పిల్లలండి, వాళ్ళకి ఒక చిన్న పాప, మనం కాకపోతే వాళ్ళకి ఎవరున్నారు చెప్పండి? మనమే సర్దుకుపోదాం. రేపో మాపో రాకుండా ఉంటారా? వాళ్లే తప్పకుండా వచ్చి వాళ్ళది తప్పైందని మన కాళ్ళకి ముక్కి తీసుకెళ్తారు. చూస్తూ ఉండండి.
5: సరే సర్లే, కానున్నది కాకమానదని, జరుగుతూ ఉంటే చూద్దాం.
3: అమ్మా, ఇవాళ స్కూల్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని బయటికి తీసుకెళ్తున్నారు.
0: అవును లేవే, నిన్ననే మెసేజ్ వచ్చింది నాకు. అందరితో పాటు ఉండు, అయినా అటు ఇటు తిరక్కు, సరేనా?
3: అలాగే అమ్మా. అమ్మా, నానమ్మ తాతయ్య వెళ్ళి 1 ఇయర్ అయింది, ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళ దగ్గరేమో ఫోన్ లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. కనీసం నువ్వైనా నాన్న అడిగి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదమ్మా.
0: ఏం అక్కర్లేదు, వస్తారులే, ఎందుకు బాధపడ్డావు? అయినా తాతయ్య నానమ్మ ఏమైనా చిన్నపిల్లలా తప్పిపోవడానికి?
3: అమ్మా చూడు, జడ ఎంత గట్టిగా వేస్తున్నావు. అది నానమ్మ అయితే నమ్మదిగా ఓపికగా వేసేది.
0: అంతేనే, అమ్మ అంటే అల్లం, నానమ్మ అంటే బెల్లం. అరే, మొత్తం పనులన్నీ చేస్తోందని అమ్మ మీద కొంచెం కూడా జాలేదే నీకు?
3: అమ్మా కోపం ఎందుకు? నాకు నొప్పి పెట్టింది చెప్పాను, ఎందుకు అర్థం చేసుకో?
0: ఏ నోరు మూసుకో, అన్ని పెద్ద పెద్ద మాటలు, అన్ని బుక్స్ సర్దుకున్నావా?
3: అమ్మా ఇవాళ బయటికి వెళ్ళేది, అక్కడ బుక్స్ ఎందుకు ఉంటాయి?
0: ఇదిగో సరే సర్లే, ఇదిగో టిఫిన్, ఇందులో స్నాక్స్ పెట్టానే, ఆకలి అనిపించినప్పుడు తిను, సరేనా? ఇగో వ్యాన్ వచ్చింది, పద పద.
3: బాయ్ అమ్మా.
0: బాయ్ బాయ్, జాగ్రత్త.
6: పిల్లలు అందరూ క్యూ పాటించండి, ఇది సహృదయ అనాథాశ్రమం. మీరందరూ సమాజం పట్ల గౌరవ మర్యాదలతో పెరగాలని, ఇంకా సమాజ సేవ పట్ల అవగాహన రావాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మన స్కూల్.
3: ఇక్కడ ఏముంటుంది టీచర్?
6: సమాజంలో అనాథలైన ముసలి వాళ్లను, పిల్లలు చూడలేని వృద్ధుల్ని ఇక్కడ చేర్చుకుంటారు.
3: అంటే వృద్ధులకి పిల్లలు ఉండరా మేడం? వాళ్ళకి అమ్మా నాన్నల మీద ప్రేమ ఉండదా?
6: ఎందుకుండదు? చూడలేక బిజీ షెడ్యూల్ అని, ఇబ్బంది అవుతుందని ముసలి వాళ్ళని ఇక్కడ వదిలి వెళ్తారు.
3: అయ్యో పాపం.
6: పదండి పదండి, అక్కడ అందరూ సమావేశమయ్యారు, వాళ్లతో కాసేపు మాట్లాడదాం.
3: అబ్బా వీళ్ళందరినీ చూస్తుంటే చాలా బాధగా ఉంది.
6: అవును పిల్లలు, ఫ్యూచర్లో మీరు కూడా మీ మీ అమ్మా నాన్నల్ని చక్కగా చూసుకునేందుకు, సమాజం పట్ల గౌరవం పెరిగేందుకు ఇవాళ ఈ కార్యక్రమం.
3: పాపం కదా, మా నానమ్మ తాతయ్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, ఎక్కడున్నారో ఏమో. ఆవిడెవరో వెనకాల నుంచి చూస్తుంటే నిజంగా మా నానమ్మలానే ఉంది. ఏమండి మీ పేరేమిటి?
0: తల్లి.
3: నానమ్మ.
0: బంగారు తల్లి, నువ్వు?
3: నానమ్మ ఇక్కడ ఉన్నావా? తాతయ్య కూడా ఇక్కడే ఉన్నాడా?
0: అవును తల్లి.
3: అంటే మిమ్మల్ని అనాథల్లా అమ్మ నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా?
0: లేదమ్మా లేదు, మేమే కొద్ది రోజులు అలా కాలక్షేపం కోసం వచ్చాం. అదిగో మీ తాతయ్య.
3: తాతయ్య!
5: అయ్యో బంగారం, ఎందుకమ్మ ఏడుస్తున్నావు?
0: ఏమండి, మనం ఇక్కడికి అనాథల్లా రాలేదు కదా, కొద్దిగా కాలక్షేపం కోసమే వచ్చామని చెప్పండి. చిట్టి తల్లి, మనల్ని వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళారని అనుకుంటోంది, అలా చెప్పండి.
5: అవును మేమే వచ్చాము చిట్టి తల్లి.
3: అన్ని అబద్ధాలే, మరి మీరెందుకు ఏడుస్తున్నారు? ఇంట్లో ఎప్పుడు అమ్మ నాన్న గొడవ పడ్డా నాకు తెలుసు.
5: అదేం లేదు తల్లి.
3: అబద్ధాలు చెప్పొద్దు తాతయ్య, మీరే అబద్ధాలు చెప్పొద్దు అని నాకు నేర్పించారు.
0: చూడు బంగారం,
4: నిజంగా మేమెందుకు అబద్ధాలు చెప్తానరా కన్నా?
3: ఎందుకంటే నాన్నంటే మీకు ప్రేమ కాబట్టి. మా టీచర్ చెప్పింది, పిల్లలు పట్టించుకోకుండా అనాథలైన తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ ఆశ్రమంలో ఉంటారట. మీరేం అనాథలు కాదు, మీకు మేము ఉన్నాం. ఇక్కడ మీరు ఇలా ఉండొద్దు నానమ్మ.
4: అయ్యయ్యో బంగారం, ఏడవకమ్మా. చూడు, ఇంకొద్ది రోజుల్లోనే మేము వచ్చేస్తాం. నువ్వు ఏడవకు తల్లి, మా బంగారం కదూ.
3: నానమ్మ, నేను నాన్నతో మాట్లాడతాను. ఇలా మీరిద్దరు అనాథల్లాగా ఆశ్రమంలో ఉండడం నాకు నచ్చట్లేదు
4: తల్లి.
3: టీచర్, ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వరా?
6: ఎందుకమ్మా?
3: మా నాన్నకు ఫోన్ చేయాలి.
6: ఇదిగోమ్మా.
3: హలో నాన్న.
1: ఏంటి తల్లి ఏడుస్తున్నావు? ఏంటి, ఈ నెంబర్ ఎవరిది? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావమ్మా? ఏం జరిగింది?
3: ఇవాళ సోషల్ అవేర్నెస్ క్లాస్ కోసం అని మా స్కూల్ వాళ్ళు సహృదయ అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఇక్కడ నేను తాతయ్య అని నానమ్మని చూశాను.
1: చిట్టి తల్లి.
3: నాన్న, నాకు మీరిద్దరు అబద్ధం చెప్పారు కదా.
1: అది కాదు తల్లి.
3: నానమ్మ తాతయ్య అంటే మీకు నచ్చదా నాన్న?
1: అలా కాదమ్మా.
3: ఎందుకు నాన్న? మనం బ్రతికుండగానే వాళ్ళని అనాథలు చేయడం.
1: బంగారం నా మాట వినరా.
3: తీర్థయాత్రలకు వెళ్ళారు, వచ్చేస్తారు వచ్చేస్తారు అని మీరు నాకు అబద్ధం చెప్పారు కదా నాన్న.
1: లేదు తల్లి, నేను నీకు నిజం చెప్పాలని అనుకున్నాను కానీ.
3: నీకు చిన్నప్పుడు నానమ్మ తాతయ్య కూర ముద్దలు తినిపించలేదా నాన్న?
1: తినిపించారమ్మా.
3: చాలా ఇష్టంగా నాన్న కన్నా ఎంత ప్రేమ చూపిస్తారో.
1: అవునమ్మా.
3: ఇలా వాళ్ళని వదిలేయాలని ఎలా అనిపించింది నాన్న?
1: చిన్న తల్లి, నాకు బుద్ధి లేదురా, అందుకే నేను అలా వాళ్ళని వదిలేసి వచ్చాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. నువ్వు ఇంటికి రా తల్లి, మనం వెళ్ళి తాతయ్యని నానమ్మని వాళ్ళు తీసుకొద్దాం పద. ఇదిగో నేను ఇప్పుడు ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను, సరేనా? నిజమే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అల్లారు ముద్దుగా ఒక్క కొడుకని కంటికి రెప్పలా పెంచుకున్నారు మా అమ్మ నాన్న. నేనేమో భార్యని అదుపులో పెట్టుకోలేక నా అమ్మ నాన్నలను నేనే అనాథలను చేశాను.
7: అంబులెన్స్ ఫోన్ చేయండి, అంబులెన్స్ ఫోన్ చేయండి.
8: అయ్యో జరగండి కొంచెం.
9: ఆయన మీకేమవుతారమ్మా?
10: మా ఆయన అండి.
3: మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్?
9: చూడండి కళ్యాణి గారు, పరిస్థితి చాలా విషమంగా ఉంది. చాలా బ్లడ్ పోయింది. 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేం. ఇంకా ఒక కిడ్నీ మొత్తం ఫెయిల్ అయింది. అర్జెంటుగా బి పాజిటివ్ రక్తం కావాలి. దాతలు ఎవరైనా వస్తే కానీ తాను బ్రతకలేడు. లేదంటే
10: డాక్టర్ గారు అలా అనుకోండి, మేము ట్రై చేస్తాం.
9: చూడండి, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తాం.
3: అమ్మా, నీ ఫోన్ ఇవ్వు.
10: ఎందుకమ్మా?
3: ఇవ్వు, చెప్తాను.
11: హలో.
3: హలో, అక్కడ సుందరమూర్తి, సుభద్ర అని ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు మా తాతయ్య నానమ్మ. ఒకసారి వాళ్ళని పిలుస్తారా?
5: హలో, ఎవరు?
3: తాతయ్య, నేను బంగారాన్ని. నాన్నకు యాక్సిడెంట్ అయింది, చాలా దెబ్బలు తాకాయి, రక్తం కూడా పోయిందట, చాలా బ్లడ్ పోయిందంట.
5: నిర్దయగా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమెందుకు వెళ్ళాలి?
3: తాతయ్య మాట్లాడండి.
5: రాంగ్ నంబర్ అమ్మా.
4: ఎవరండి? అబ్బాయి వస్తున్నాడా? మనసులో ఏం పెట్టుకోకండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. మీరేం కోపంగా ఉండకండి, మనకన్నా వాడికి ఇంకెవరున్నారు? ఏదో తెలిసి తెలియక తప్పు చేసి ఉంటాడు, నా మాట వినండి.
5: సుభద్ర, ఫోన్ చేసింది చిట్టి తల్లి కీర్తన.
4: అంటే వాడికి ఇంకా మనల్ని తీసుకెళ్లాలనే ఆలోచన రాలేదా?
5: కాదు సుభద్ర, వాడు ఆఫీసు నుండి ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడట. బండి నడిపిస్తూ డివైడర్కి గట్టిగా కొట్టుకోవటం వల్ల ఓ కిడ్నీ మొత్తం పాడైపోయింది. ఎవరైనా దాతలు ఇస్తేనే తప్ప బ్రతకని డాక్టర్ అన్నాడట.
4: రామచంద్ర, ఎంత పని జరిగింది! ఏమండి, మనం వెంటనే వెళ్ళి చూసొద్దామండి, పదండి.
5: సుభద్ర, ఒక్క నెల మాత్రమే అని మనల్ని దిక్కులేని ఏకాకి చేసిన వాడిని చూడ్డానికి వెళదామంటావా?
4: ఏమిటండి మీరు, ఏమండి, ఎంతైనా వాడు మన కన్న కొడుకండి.
5: కొడుకు తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో దర్జాగా వాడి కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం మనల్ని బయటికి నెట్టినవాడు కొడుకు.
4: ఏమండి, ఇప్పుడు అవన్నీ మనం అనుకోవడం అనవసరం అండి. ముందే చావబతుకుల మధ్య ఉన్నాడని అంటున్నారు కదండి, పదండి వెళదాం.
5: నాకు మనసు ఒప్పటం లేదు, నేను రాను.
4: సరే, నేను వెళ్తున్నాను. నమస్కారం డాక్టర్ గారు. యోగేంద్ర అనే అబ్బాయిని చూసేది మీరేనా?
12: అవునమ్మా, మీరు?
4: నాకు కాల్ వచ్చిందండి, నా బ్లడ్ కూడా బి పాజిటివే, నా కిడ్నీ కూడా మ్యాచ్ అవుతుందేమో, ఒకసారి చూడండి డాక్టర్ గారు.
12: ఇంతకీ మీరేమవుతారు?
4: ఆ అబ్బాయి మాకు కావాల్సిన వాడండి, నేను తనకి అమ్మలాంటిదాన్ని. ఒకసారి అన్ని పరీక్షలు చేసి చూడండి డాక్టర్, ఆ అబ్బాయి బతికితే అంతే చాలు.
12: ఉండండి అమ్మా, డోనర్ దొరికారని వాళ్ళ భార్యకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది.
4: డాక్టర్ గారు, నాకు చిన్న సాయం చేస్తారా?
12: ఏంటమ్మా?
4: నేను దాతని, ఒక అనాథను. ఆ బాబు మాకు ప్రతి నెల ఆశ్రమానికి డబ్బు కడుతూ ఉంటాడు. ఈ చేతితో చేసిన సాయం ఆ చేతికి తెలవకూడదని అందరూ అంటుంటారు కదా. ఆ అబ్బాయి మా కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. నేను చేసే ఈ చిన్న సహాయం ఆ అబ్బాయికి కానీ తన భార్యకు కానీ మరి ఎవరికే కానీ చెప్పకండి డాక్టర్.
12: ఎంత మంచి మనసమ్మా మీది. సరే, ఇంత పెద్ద సహాయం చేస్తూ ఎవ్వరికీ చెప్పొద్దన్న మీ మనసు నిజంగా హర్షించదగింది. ఉండండి, ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తాను.
4: సరేనండి.
12: యోగేంద్ర, మీకు ఆపరేషన్ అయ్యి 14 రోజులైంది, ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుట పడిందా? ఎలా ఉన్నారు?
1: మీ దయవల్ల బాగున్నాను డాక్టర్.
12: నాదేముంది యోగేంద్ర, భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు. మీరు చేసిన సహాయం మళ్ళీ మీకే తిరిగి వచ్చింది. ఎవరో పెద్దావిడ మీ నుండి సహాయం పొందిందట, కానీ ఆమె ఎంత గొప్ప మనసంటే తాను మీకోసం కిడ్నీ రక్తదానం చేసినా ఆ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకొని మరీ ఇచ్చింది. నిజానికి ఆమెకు కూడా ఆపరేషన్ చేశాం, కానీ తెల్లారేసరికి హాస్పిటల్లో కనిపించకుండా వెళ్ళిపోయింది. హాస్పిటల్ అంతా వెతికాం, మాకు కనిపించలేదు ఆ మహాత్మురాలు.
1: అయ్యో డాక్టర్, ఎంత పని చేశారు, కనీసం కళ్యాణికైనా చూపించాల్సింది. నువ్వైనా చూడొద్దు, ఆమెవరో ఏమో.
12: ఆ యోగేంద్ర, ఆమె పడుకున్న బెడ్డు మీద ఒక శాలువా మాత్రం మర్చిపోయింది. యోగేంద్ర, మీరు నిజంగా జీవితాంతం ఆ శాలువాని మీ పూజ గదిలో పెట్టుకొని పూజించాలి, ఆవిడకు మీరు రుణపడి ఉన్నారు.
1: శాలువానా? ఏది, ఒక్కసారి చూపించరా డాక్టర్?
12: ఇదిగోండి.
4: తొందరగా ఇంటికి వెళ్ళిపోనా నాన్నా.
1: అమ్మా, చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ శాల్వా కప్పుకో, వెచ్చగా ఉంటుంది. సరేనా? శాల్వా, ఈ శాల్వా కళ్యాణి, ఈ శాల్వా అమ్మది. అమ్మా అమ్మా తప్పు
4: చేశానమ్మాండి, మీకు బాగాలేదండి. ఏమండి, మీకు సర్జరీ ఎప్పుడైంది? ఏడవకండి ప్లీజ్ అండి, ఏడవకండి.
1: చూసావా కళ్యాణి, ఈ సార్లు అమ్మదే కళ్యాణి, అమ్మదే.
4: అవునండి, ఇది మీ అమ్మగారు సార్
1: ఎవరో కాదు కళ్యాణి, అమ్మదే. ఎన్నిసార్లు చెప్పాను, నా మాట విన్నావా? కర్కశంగా కరుణ లేకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళని వదిలేసి వస్తే నా కొడుకు ఆపదలో ఉన్నాడని తన ప్రాణం పరంగా పెట్టి కాపాడి వెళ్ళింది కళ్యాణి. బాబా, అమ్మ అమ్మ ఇక్కడుంది, ఇక్కడ ఉంటుంది. నేను మా అమ్మ చూడాలి, అమ్మ చూడాలి.
4: చూద్దామండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి.
10: అయినా నేను కూడా ఒక అమ్మ, నేను మర్చిపోయానండి.
1: ఇప్పుడు క్షమించాల్సింది నేను కాదు కళ్యాణి, మా అమ్మ, మా అమ్మ నేను క్షమించాలి. డాక్టర్ మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి డాక్టర్, నేను మా అమ్మ చూడాలి, నేను మా అమ్మ చూడాలి డాక్టర్.
12: తప్పకుండా, మీరు పూర్తిగా కోలుకున్నారు యోగేంద్ర, ఇవాళే మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు, మీరు వెళ్ళవచ్చు.
1: థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నాన్న.
5: ఏం కావాలి బాబు?
1: నన్ను క్షమించండి నాన్న, అమ్మ ఎక్కడ?
5: ఇంకెక్కడే అమ్మ, కానరాని లోకాలకు వెళ్ళిపోయింది నాన్న మీ అమ్మ.
1: నాన్న అలా అనకండి.
5: నిజం నాన్న, నీ ఆపరేషన్ అయ్యాక హాస్పిటల్ నుండి ఎవరికీ చెప్పకుండా రోడ్డు మీదకు నడుస్తూ రావటం వల్ల అధిక రక్తస్రావం అయి దారిలోనే దిక్కులేని మరణం పొందింది. నాన్న మేము అనాథలం కదా, అందుకే ఆశ్రమం వాళ్ళు ఆ పీనుగను బయట పారేశారు. కనిపించిన మా పిల్లలు మమ్మల్ని వీధిని పడేస్తే ఏం చేస్తాం బాబు?
10: నన్ను క్షమించండి మావయ్య, ఈ తప్పంతటికి కారణం నేనే. దేవుడా ఎంత పని చేశాం, అయ్యో నేనే నేనే దీనికి అందరికి కారణం.
5: ఇప్పుడు ఏడ్చి ఉపయోగం లేదమ్మా, నా భార్య తన కొడుకు కోసం వెళ్ళి అనంత లోకాలకు వెళ్ళిపోయిందమ్మా, ఇప్పుడు ఏడ్చి ఏం లాభమమ్మా?
10: మావయ్య ఇప్పటికే మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించి ఇంటికి రండి మావయ్య.
1: నాన్న ఎందుకు నాన్న నన్ను ఇలా పెంచారు? ఒరేయ్ అది నా ఇల్లు, మేం కట్టుకున్నాం, నువ్వెళ్ళు నువ్వెళ్ళు అని మమ్మల్ని బయటికి పంపినా ఈ దుస్థితి మీకు వచ్చేది కాదు. ఎందుకు నాన్న?

0: ఆమె అని లోపల లోపల మదన పడుతూ. మీ అత్తయ్య కూడా అంతేనమ్మా, అంత మాత్రానికి వేధించడం అని చీటికి మాటికి చిరాకు పడి మమ్మల్ని అనాథలను చేసి ఇలా ఆశ్రమాలలో పడేస్తే ఇలాగే దిక్కులేని చావు చస్తున్నావమ్మా. ఒరే నాన్న, తల్లిదండ్రులు కూడా మీరు పుట్టాక మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఏమవుతారు? కానీ తల్లి తండ్రి అలా చేయరు నాన్న, అలా చేయరు. రేయనక పగలనక కష్టపడి మిమ్మల్ని ప్రయోజకుల్ని చేస్తే మీరు నిర్దయగా నడి రోడ్డు మీద పడేసి మీ ఆనందాలను చూసుకుంటున్నారు. ఒరే నాన్న, ఇవాళ మేము వృద్ధులం కావచ్చు, రేపటికి మీకు ఇదే గతి రాక తప్పదు నాన్న.
1: నాన్న నన్ను క్షమించండి,
2: మమ్మల్ని క్షమించి ఇంటికి రండి మావయ్య. నా తప్పు తెలుసుకున్నారు మావయ్య.
0: వద్దు నాన్న, మీ అమ్మ లేని ఆ ఇల్లు నాకు శ్మశానంతో సమానం. నేను రాను రాను, మీరే వెళ్ళి సంతోషంగా ఉండండి. నేను రాను రాను.

ఇంతవరకు సమన్వయ నాటిక కార్యక్రమంలో అమ్మ ప్రేమ నాటిక విన్నారు. రచన ఎన్ దీనబాంధవ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఆర్య చిత్రం నుండి రంజిత్ మాలతి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ഇറകതീസുണ്ടോ?

ఇప్పుడు వినండి మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి భీమ్ సిసిరియలియో మధుప్రియ పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం భీమ్స్ సిసిరియలియో.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 4 గంటలు. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5 గంటలకు మీడియం 406.

శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసార కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం రేడియో 103.2 MHz, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఈనాటి మా సాయంత్రకాల ప్రసారాలు ప్రారంభం.

అభిరుచి. శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం.

ముందుగా మీరు వింటున్న పాట నేను శైలజ చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్, అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగ నరసయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిక్, కిషోర్, హరిప్రియ. వినండి మీరు కోరిన పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రయత్న కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు సూచనలు తెలియజేస్తారు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
3: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
5: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రయత్న కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు సలహాలు తెలియజేస్తారు.

తరువాతి పాట శ్రీ షిరిడి సాయిబాబా మహత్యము చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు శ్రీ హనుమాన్ భక్తి భజన మండలి, పేర్కిట్ ఓటార్మూర్, సాయి భక్త భజన మండలి, అమీనాపూర్ మండలం, వేర్పూర్ ఆలయ కమిటీ శ్రోతలు. వినండి మీకు ఇష్టమైన పాట.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462240066. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి.

ఇప్పుడు శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తలనొప్పి, తల తిరగడం, తలలో బ్లడ్ క్లాట్ ప్రాబ్లం గురించి ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు.

ఇప్పుడు వినండి మీరు కోరిన పాట. చిత్రం సీతామహాలక్ష్మి. కోరుతున్న శ్రోతలు, సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి భారతి, శ్రీ రామ హనుమండ్లు, హరీష్, అరుణ్, అజయ్ వారి కుటుంబ సభ్యులు.

0: ఉందంటే పున్నమి కావాలా?
1: అయితే నవ్వనులే.
0: కాసంత చూసిందంటే కడలే పొంగాలా? పూసంత నవ్విందంటే పున్నమి కావాలా? కాసంత చూసిందంటే కడ

0: ప్రభాతలహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి

అభిరుచిలోని తరువాతి పాట ప్రేమ చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడతల గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్క, లత, వినండి మీరు కోరుతున్న పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో మూతబిందు, క్యాట్రాక్ట్, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.

అభిరుచి శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

సమయం 5:30. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు వినండి. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటన.

0: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్.
6: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
7: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
8: ముఖాన్ మొటిమలా గజ్జా బొబ్బలా
9: సై బాల్,
8: నడువల కామరా
9: సై బాల్,
8: వరద పుల్లా
9: సై బాల్.
10: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
11: డ్రైవర్ అన్నా జరా పైలం పైలం, డ్రైవర్ అన్నా జరా భద్రం భద్రం,
12: డ్రైవర్ అన్నా జరా పైలం పైలం, డ్రైవర్ అన్నా జరా భద్రం భద్రం.

0: రైతైనగాని తల్లి కొడుకే కాదా
1: డ్రైవర్ అన్నో జరా పైలంబా.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: అసలైన నోట్ ఎందుకు ఆడుతున్నావు?
3: బ్రో, ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని
4: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
3: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు.
4: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: హ్యాపీ యానివర్సరీ డియర్.
1: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
0: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
0: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
0: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి.
0: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 0846225334.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.

ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 5:45. ఇప్పుడు వినండి సినీ రంజని సినిమా పాటల కార్యక్రమం. ముందుగా మీరు వింటున్న పాట హలో బ్రదర్ చిత్రం నుంచి.

0: ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, నోటి దుర్వాసన, ఇంప్లాంట్స్ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ శీను నాయక్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు సూచనలు తెలియజేస్తారు. ఇప్పుడు వినండి మీకు ఇష్టమైన పాట అభినందన చిత్రం నుంచి.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రయోజన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సినీ రంజని సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి ప్రసారం అవుతాయి.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. గంగపుత్రుల సంక్షేమానికి, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రేపటి నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సమాయత్తమయ్యాయి. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రరావు ఆరోపించారు. గంగపుత్రుల సంక్షేమానికి, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించిన తెలంగాణ గంగా తెప్పోత్సవంలో మంత్రి పాల్గొని గంగాహారతి స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని మత్స్యకారులు గంగపుత్రుల సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ వాటిని భావితరాలకు అందించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కూడా ఆహ్వానించి పామ్ ఆయిల్ సాగు విస్తరణ, రైతులకు మద్దతు ధరపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించిన మంత్రి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని సందర్శించి నూతన ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ,
1: దక్షిణ భారతదేశంలోనే ఉంది కొంతవరకు, 4-5 సంవత్సరాలుగా మనం మొదలుపెట్టాం కాబట్టి మనం ఇప్పుడు 3 లక్షల ఎకరాలు దాటింది. ఈ 2-3 ఏళ్లలో ఒక 6 లక్షల ఎకరాలు వేపియాలనేది నా సంకల్పం. భారతదేశంలోనే అత్యధిక పామ్ ఆయిల్ తోటలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
0: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పూలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సభలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా సిద్దమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఎర్రవల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ ఎల్పీ సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. సభలో అనుసరించవలసిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై, ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. శాసనసభ సమావేశాలకు రాకుండా జీతం తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ప్రతిపక్ష నేతతో పాటు ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అజహరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పదవి అత్యంత బాధ్యతాయుతమైందని, అసెంబ్లీకి హాజరు కాకుండా చంద్రశేఖరరావు ఆ పదవిని అవమానిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి, సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. నిర్మల్ జిల్లాలోని బాసర్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు పర్యాటక శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. గోదావరి నది ఒడ్డున భక్తుల వసతుల నిమిత్తం 20 కోట్లతో చేపట్టే పుష్కర ఘాట్ల నిర్మాణం పనులను మంత్రి ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, బీజేపీకి మద్దతుగా ఉన్న ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు హెచ్చరించారు. సికింద్రాబాద్ పరిధిలో లక్షలాది మంది ఓట్లను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్థిరపడిన వారి ఓట్లను ఉద్దేశపూర్వకంగా ఏరివేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని, న్యాయ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిందని రామచంద్రరావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో సెమీకండక్టర్, ఫోటోనిక్స్ రంగాలను బలోపేతం చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్ ఈరోజు హైదరాబాద్లోని సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్ కోసం దశల వారీ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ తయారీ, పరిశోధన నుంచి వాణిజ్య తయారీ వరకు సమగ్ర ఈకోసిస్టమ్ అభివృద్ధి చేయడంపై ఇద్దరు ప్రధానంగా చర్చించారు. ఈ మిషన్ను కేంద్ర ప్రభుత్వ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో అనుసంధానించే అవకాశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయబోయే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్లో భాగస్వామి కావాల్సిందిగా వికే సారస్వత్ను మంత్రి ఆహ్వానించారు. కేంద్ర పురావస్తు శాఖ అనుమతి లభించిన వెంటనే జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ యోగలక్ష్మీ నరసింహస్వామి ఆలయ విస్తరణ పునర్నిర్మాణం పనులు చేపడతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ధర్మపురిలో ఉగ్ర నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణానికి రేపు తెల్లవారుజామున భూమి పూజ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య ఈరోజు భూమి పూజ చేశారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలోని 58,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్లోని పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్లను రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులతో కలిసి పరిశీలించారు. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, శాఖల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేస్తూ ప్రాజెక్టును త్వరగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామిని, రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాలను ఆయన సందర్శించారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు ఇందుకు సంబంధించి సామూహిక సమావేశాలు నిర్వహించి సమన్వయంతో వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం ఈరోజు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ కు జిల్లా వ్యాప్తంగా 1,030 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కొత్తగూడెంలోని సింగరేణి విమెన్స్ డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణను పరిశీలించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి పురుషుల డబుల్స్లో విజేతగా నిలిచారు. చైనా షెన్జెన్లో జరిగిన ఫైనల్లో 4వ సీడ్ సాత్విక్ చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో చైనాకు చెందిన హీజీ టింగ్ రాన్జియాంగ్ యుపై విజయం సాధించింది. తెలంగాణలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టీజీరెడ్కో కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లను ఆహ్వానిస్తూ టెండర్లు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 148లో ఎస్ఐఆర్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ ప్రారంభించారు. వార్తలు ఇంతటితో సమాప్తం.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
2: బుర్రని ఛార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

ఇంతవరకు మీరు ప్రబోధగీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు వినండి సినీ రంజని సినిమా పాటలు.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

మన జీవితంలో మళ్ళీ మళ్ళీ సంపాదించలేనిది అతి విలువైన వస్తువు ఏది? మనం ఏదైనా తిరిగి పొందొచ్చు. ఎవరి వద్దనైనా తీసుకున్న డబ్బు కూడా ఆలస్యంగానైనా తిరిగి ఇవ్వచ్చు. జీవితంలో కోల్పోయిన అవకాశాలు కూడా మళ్ళీ పొందవచ్చు. కానీ మరి ఏది మళ్ళీ పొందలేనిది, అంత అమూల్యమైంది? ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వినబోతున్న పాట స్వయంవరం చిత్రం నుంచి.

0: జీవితంలో అంత అమూల్యమైంది మళ్ళీ సంపాదించలేనిది ఏంటంటే అది కాలం. ఇప్పుడు వినబోయే పాట సిరిసిరిమువ్వ చిత్రం నుంచి.
1: ఒక

సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం

జీవితంలో కాలాన్ని ఏ విధంగా వృధా చేస్తూ ఉంటాం మనం? మనం ఎప్పుడు సమయం చాలా ఉందని అనుకుంటాం. మంచి పనులు చేయడానికి సమయం రాలేదని ఎదురు చూస్తూ మనకి తెలియకుండానే సమయాన్ని వృధా చేస్తాం. ఒకనొక రోజు మనం తెలుసుకుంటాం ఆ మంచి రోజు ఈరోజేనని, రేపటి రోజుకి రూపం లేదని. నిజం చెప్పాలంటే మనకి సమయం విలువ తెలియదని. విలువైన సమయం అంతా మన కళ్ళ ముందే గడిచిపోతూ ఉంటుంది. సరైన నిర్ణయాలను సరైన సమయంలో తీసుకోవాలి. ఫలితంగా మనం ఆశించిన విధంగా జీవితంలో స్థిరపడతాం. జీవితాంతం సంతోషంగా తృప్తిగా జీవిస్తాం. ఇప్పుడు వినండి మరో పాట, నీరాజనం చిత్రం నుంచి. శ్రోతలు వింటున్నారు సినీ రంజిత్.

సమయం 6:50 కావస్తోంది. వ్యవసాయ సూచనలు వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది.

మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలలో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 జూలై వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 ఆగస్టు వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7-8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7-8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కి

0: లో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వీ జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్లూచిట్ శాసించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1.5 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి ప్రసార వివరాలు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

ప్రసార వివరాలు. ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసార వివరాలు. ముందుగా ఈనాటి మా సాయంత్ర ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక 7:45 సినిమా పాటలు, 8:00 అభిరుచి, 8:30 లలిత సంగీతం, 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి కార్యక్రమాలు, 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ఈనాటి మా ఆకాశవాణి ప్రసారాలు ముగుస్తాయి.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధలో కె నరేష్ రావు గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ప్రభాత లహరి, 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి కార్యక్రమం ఉంటుంది. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ఉంటుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి కార్యక్రమం ఉంటుంది. 8:45 సినీ రంజని, 9:00 హృదయ రాగాలు, 10:00 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు, 3:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఉంటాయి.

ఇక సాయంత్ర ప్రసారంలో అభిరుచి, సినీ రంజని వార్తా ప్రసారాలు యథావిధిగా ప్రసారం అవుతాయి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కళలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి కొనియాడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కళలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
1: భారత్ కి గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యూ నహీ హో సక్తి, హమారీ అకౌంటింగ్ ఫర్మ్, హమారీ లీగల్ ఫర్మ్, హమారీ ఫైనాన్షియల్ ఫర్మ్, ఈ సబ్ గ్లోబల్ లీడర్స్ క్యూ నహీ బన్ సక్తి. హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
0: భారత్ విధానాల గతిశీలతను, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్దం, ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్ధిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నే హువే దేఖ్ రహీ, 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా, దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15లో కేవలం 6 నుంచి 700 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి, సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. అసోంలోని గౌహాటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
2: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: Madaka dravyala valla yuvata bhavishyattu debbatintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక జీవ వైవిధ్యం, సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్లో రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు, కేంద్ర పాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల 16వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ నిబంధనలను, యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకా నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవన శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40 నుంచి 50 సంవత్సరాల నాటిదని, సంఘటన జరిగినప్పుడు భవనంలోని బేస్మెంట్ లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 శకటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ఆదేశించారు. ప్రభావితమైన ప్రతి ఒక్కరి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్లో భవనం కుప్పకూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా నుంచి తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లారు. నిన్న గోవాకు చేరుకున్న అమిత్ షా ఈరోజు హోంమంత్రిత్వ శాఖ సమావేశానికి హాజరై నార్కోటిక్స్ పై మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకమైన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. 2 వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను, ఆ నౌకలు గతంలో దాడులు నిర్వహించాయని, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అంతకు ముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు 3 ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హీ జీటింగ్ రన్ జియాంగ్ యూ జంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడి విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించిపెట్టింది. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత్కు టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఇలాంటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీ హౌస్ లో మల్చింగ్ పద్ధతి గురించి పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడి టి తనోజ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయం చేస్తున్నారు డాక్టర్ వీరన్న భూక్య.
1: ఇల్లు వాకిలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాలీ హౌస్ మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ పి తనుజ గారు మనతో స్టూడియోస్లో ఉన్నారు. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: పాలీ హౌస్ అంటే ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది, రైతులు పాలీ హౌస్ సాగును ఏ విధంగా చేపడితే చక్కటి దిగుబడులను సాధించవచ్చు అంటారు?
2: ఓకే, ముఖ్యంగా మన రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఉత్పత్తి పొందడానికి మనకి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లేకపోతే పాలీహౌస్ సాగుని ఉపయోగిస్తుంటాము. సో ఇదేంటంటే, పాలీహౌస్ సాగుతో పాటు మనం ఫర్టిగేషన్ మరియు మల్చింగ్ వంటి ఆధునిక ఇవన్నీ కంబైన్ చేసి వాడడం వల్ల మనకి రైతుకు అధిక దిగుబడి మరియు నాణ్యమైన పంట అనేది వస్తుందండి.
1: పాలీహౌస్లో సాగు చేయడం వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనాలు అనేవి ఏ విధంగా ఉంటాయి?
2: ఓకే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బయట పరిస్థితులకు మనకి ఎక్కువగా వర్షాలు రావడం కానీ ఇలాంటి వాటి వల్ల పంటకి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది రైతులకు. సో ఇవన్నీ అధిగమించడానికి మనము రక్షణ సాగు అంటే పాలీహౌస్ కల్టివేషన్ అనేది కొనసాగిస్తాము. సో ఇందులో ఏంటంటే మనకి ఉష్ణోగ్రత మరియు గాలులు తేమ అవన్నీ కూడా మనం కొద్ది శాతం వరకు అధిగమించుకోవచ్చు. మరియు మనం కూరగాయలు పువ్వులు ఇలా వివిధ రకాల పంటలు కూడా పండించుకోవచ్చు.
1: పాలీ హౌస్లు మీరు చెప్తున్నట్టు అంటే ఒక నిర్మాణం అనే దానిని ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా పాలీ హౌస్ నిర్మాణం చేసేటప్పుడు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
2: ముఖ్యంగా పాలీ హౌస్ లో మనకి వివిధ రకాలైన పాలీ హౌస్లు ఉంటాయండి. పాలీ హౌస్ నిర్మించడానికి ఒక రైతు ఎలా ముందడుగు వేయాలి అంటే, ఫస్ట్ అక్కడున్న ఉష్ణోగ్రత మరియు నీటి లభ్యత మరియు సరఫరా ఇవన్నీ చూసుకొని, మరియు సబ్సిడీస్ కూడా ఉంటాయి మనకి దీంట్లో, అవన్నీ పెట్టుకొని రైతు అనేది పాలీ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ లేకుండా రైతు ఎక్కువగా పెట్టుబడి పెట్టి నాకు దిగుబడి రావట్లేదు అనడానికి లేదు. ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకొని ముందుకు సాగితే మనకి పాలీ హౌస్ కల్టివేషన్ అనేది ఎక్కువగా దిగుబడి వస్తుంది మనకి.
1: మీరు చెప్పినటువంటి మామూలు సాధారణ అంటే వ్యవసాయానికి పాలీ హౌస్ లో వ్యవసాయం చేయడానికి అంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ తేడా అనేది ఏ విధంగా ఉంటుందంటారు?
2: ఓకే, ముఖ్యంగా బయట పరిస్థితులు అంటే మనం బయట పండించే పండ్లను మరియు పాలీ హౌస్ లో రెండింటినీ చూసుకుంటే మనకి మెయిన్ గా వాతావరణ పరిస్థితులు, ఒకటి అధిక వర్షాలు, ఇంకొకటి తేమ శాతము, నీటి లభ్యత అండ్ ఉష్ణోగ్రతలు. ఇవన్నీ మనకి బయట ఎప్పుడు వస్తుంటాయి ఎలా వస్తుంటాయి దాన్ని మనకి కంట్రోల్ అనేది ఉండదన్నమాట. సో దానివల్ల రైతు చాలా ఫేస్ చేస్తుంటాడు నష్టాన్ని. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి మనం పాలీ హౌస్ అనేది యూజ్ చేస్తాం. పాలీ అండ్ హౌస్ అనేది ఏంటంటే మనకు ఒక పాలిథిన్ కవర్తో ఒక కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటుంది అన్నమాట. సో ఈ పాలిథిన్ కవర్ ఏంటంటే మనకి బయట ఎక్స్టర్నల్ కండిషన్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, ఫ్రూట్కి కానీ ఫ్లవర్కి కానీ వెజిటేబుల్స్కి కానీ. సో దీంట్లో ఏంటంటే మనకి బయట కన్నా లోపల పండించడం వల్ల 10% కన్నా ఎక్కువగా దిగుబడి అనేది వస్తుంది అన్నమాట. మనకి ఎలా దిగుబడి వస్తుంది అంటే, మనకి బయట ఇప్పుడు ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంది, అది క్రాప్కి ఎక్కువగా పడడం వల్ల మనకి కంట్రోల్ అనేది ఉండదు. అదే పాలీ హౌస్లో అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనకు పంట నాణ్యత అనేది పెరుగుతుంది. పంట నాణ్యత అనేది ఎలా పెరుగుతుంది అంటే, మనము ఇరిగేషన్ అంటే నీరు ప్లస్ ఎరువులు రెండు కాంబినేషన్ లో మరియు మల్చ్ ఈ మూడు కాంబినేషన్ ను పాలీ హౌస్ తో ఇవ్వడం వల్ల రైతుకు ఎక్కువగా దిగుబడి వచ్చి నాణ్యమైన పంట అనేది బయటకు వస్తుంది మనకి.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ప్రధానంగా ఈ పాలీ హౌస్ అనే ప్రత్యేకమైన పరిస్థితులలో రైతులు పంటల్ని సాగు చేసుకోవాలంటే ఎటువంటి పంటల్ని సాగు చేసుకోవచ్చు, అంటే ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా అవి కూరగాయల పంటలు కావచ్చు లేదా ప్రధానంగా పండించే పంటలు కావచ్చు, ఎటువంటి పంటల్ని పాలీ హౌస్ కింద సాగు చేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుందంటారు?
2: ముఖ్యంగా మనం పాలీ హౌస్ కింద ఏంటంటే కూరగాయలు, కూరగాయలు మరియు పూలు. కూరగాయల్లో వచ్చేసరికి మనకి బయట పండించేవే టొమాటో కానీ మిరప కానీ క్యాప్సికమ్, ఇప్పుడు మనకి శీతాకాలంలో పంటలు వచ్చేసి క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రకోలి ఇవన్నీ పండించడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా దిగుబడి వస్తుంది. బయట పెట్టడం వల్ల ఏంటంటే మనకి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ గాలులు విడిచినప్పుడు కానీ ఫ్లవరింగ్ టైంలో ఆ పూత అనేది రాలిపోవడం జరుగుతుంది, లేకపోతే కాయ ఫార్మేషన్ అయినప్పుడు అది రాలిపోవడం జరుగుతుంది, అంటే ఫార్మర్స్ కి నష్టాన్ని కలిగిస్తుంది. సో వీటన్నిటికీ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి పాలీ హౌస్ కల్టివేషన్ లో ఉంటుంది అన్నమాట.
1: పాలీ హౌస్ కల్టివేషన్ లో మీరు చెప్పినటువంటి పద్ధతుల ద్వారా కూరగాయ పంటల్ని సాగు చేసుకో

0: రైతులు ఈ ఉష్ణోగ్రతను కానివ్వండి, అలాగే అధిక వర్షపాతం, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి కొన్ని చోట్ల కొంత వర్షం తగ్గినప్పటికీ కొన్ని చోట్ల విపరీతమైనటువంటి వర్షం పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ స్థితిలో రైతులు అంటే ఏ విధమైనటువంటి ఈ వాతావరణాన్ని నియంత్రించే పరిస్థితులు ఏమైనా ఉంటాయా?
1: వాతావరణాన్ని నియంత్రించే పరిస్థితుల కన్నా మనం ఇట్లాంటి సాగు అంటే కొత్త సాంకేతిక ఇది ఇట్లాంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటే మనం అధిక దిగుబడి మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ప్రొడ్యూస్ చేయొచ్చు.
0: మేడం, మీరు చెప్తున్నటువంటి వీటితో పాటు ప్రతి పంట కూడా సహజంగా మనము నీరు లేకుండా ఏ పంటను పండించాలి, పంట పాలీ హౌస్ లేదా ఇంకొక విధానంలో కానివ్వండి, ఎలా మనం పండించినప్పటికి కూడా నీరు అనేది చాలా ముఖ్యమైన అంశం. పాలీ హౌస్ పద్ధతిలో ఎవరైతే కూరగాయలు సాగు చేస్తుంటారో, ఎక్కువ దిగుబడి కోసం ప్రయత్నం చేస్తుంటారో, ఈ రైతులు నీరు దాని యొక్క పద్ధతి అంటే ఎలా పెడితే బాగుంటుంది, నీరుని ఏ విధంగా వాటికి మొక్కలకు అందేలా చేస్తే బాగుంటుంది అంటే?
1: మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనం పాలీ హౌస్ కల్టివేషన్ వచ్చేసరికి మనం మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ద్వారా మనము నీరు అనేది ఇస్తాం అన్నమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే మొక్కకి కావాల్సినంత నీరు అందుతుంది, కాబట్టి కరెక్ట్గా టైంకి మనకు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది వస్తుంది, అంటే నీటి వేస్టేజ్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే రైతుకి కావలసినంత నీరు చేరుతుంది. ఇదే డ్రిప్ ఇరిగేషన్లో అంటే బిందు సేద్యంలో మనం ఎరువుల్ని కూడా కలుపుకోవచ్చు, అంటే ఫర్టిలైజర్స్ న్యూట్రియన్స్ని కూడా కలిపి ఇస్తామండి, దాన్ని మనం ఫర్టిగేషన్ అని అంటాం అన్నమాట. సో ముఖ్యంగా పాలీ హౌస్, ఈ బిందు సేద్యము, ఫర్టిగేషన్, మల్చింగ్ ఈ నాలుగు కలిపి మారడం వల్ల ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఎక్కువగా దిగుబడి వచ్చి ఎక్కువగా నాణ్యత అనేది వస్తుంది పంటకి.
0: మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే పాలీ హౌస్లో ఉన్న మొక్కలకి అంటే బిందు సేద్యం ద్వారా నీరు అందించడం అనేది ఒక ముఖ్యమైన అంశం. మరి దీంతోపాటు ఏ ఏ సమయాలలో ఎంతెంత నీరు మొక్కలకి అందించగలిగితే బాగుంటుంది? ఎందుకంటే మీరు ప్రతిసారి వాటర్ అనేది వాటికి పట్టించేటప్పుడు కానివ్వండి, ఆ వాటర్ వాటికి పారించేటప్పుడు కానివ్వండి, పైన ఉన్నటువంటి ఆ పాలీ హౌస్ వలన త్వరగా లోపల ఇంకిపోయే అవకాశం ఉండదు, అంటే ఎండ అంతగా తగలని పరిస్థితి, అదే విధంగా నీడ కూడా అంతగా లేని పరిస్థితి, అంటే ఒక పొడి తేమలాగా, అంత పూర్తిగా తేమ కాదు అలానే తేమ లేకుండా ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ఒక నిడివిగా ఒక టైం, ఒక వ్యవధి లాంటిది ఏమన్నా చూసుకొని వాటికి నీరు పారించేది ఏమన్నా చూడమంటారా? లేదు ఒక పద్ధతి ప్రకారం రోజు అంటే ఇన్ని డ్రాప్స్ పడేలాగా, లేదంటే ఇన్ని అరగంట పావు గంట ఎంతవరకు వాటికి నీరు పారిస్తే బాగుంటుందంటారా? కొంచెం వివరంగా తెలియచేయండి.
1: మనం ఏంటంటే ఇప్పుడు కూరగాయలు, ఫర్ సపోజ్ మనం కూరగాయల పంటను సాగు చేస్తున్నప్పుడు మనకి మొక్కని బట్టి మనకి ఎంత నీరు ఇవ్వాలనేది డిఫర్ అవుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు అడిగినట్టు ఆ తేమ శాతం అనేది బయట కప్పు ఉండడం వల్ల మీకు ఎండిపోయినట్లు అలా అవుతుంది అన్నారు. సో దానికి సరైన పద్ధతి మనం ఫాలో అవుతుంది ఏంటంటే మల్చింగ్. ఆ మల్చింగ్ తో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల ఆ మల్చింగ్ ఏదైతే మనం మొక్క చుట్టూ కవర్ చేస్తామో ఆ నీరు మనం అందించినప్పుడు ఆ నీటి శాతం అనేది అలానే మెయింటైన్ చేస్తుందండి. సో మనకి హావీర అయిపోకుండా ఉంటుంది అన్నమాట. సో అదొక పద్ధతి, మనం డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ కాంబినేషన్ లో యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది అడిగారు మీరు. సో ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది ఏంటంటే మనకి మొక్కని బట్టి తేడా ఉంటుందండి. ఒక్కొక్కసారి గంటకు ఒకసారి ఇస్తాము, అరగంటకి ఇస్తాము, మళ్ళీ దాంతోపాటు న్యూట్రియన్స్ కలిపి ఇస్తాం అన్నమాట. సో అనేది మనం చూసుకొని మనము నీరు అనేది ఇవ్వాలి.
0: ఇప్పుడు ఫర్టిగేషన్ లో వాటికి అంటే న్యూట్రియన్స్ కానివ్వండి, మొక్కలకు కావాల్సిన బలం అందించడం కోసం రకరకాల ఎరువులు వాడుతుంటారు, అంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. మరి ఈ పద్ధతిలో ఏ మొక్కకి ఏ విధంగా ఈ ఫర్టిగేషన్ చేస్తే బాగుంటుంది అంటారు? చేసేటప్పుడు నీరు ద్వారా అందించడం అనేది అంటే అన్ని రకాల అంటే ఎరువులకు అది సాధ్యమా, లేదంటే కొన్ని రకాల ఎరువుల్ని నీరు ద్వారా అందించడం, మరికొన్ని చల్లటం లాంటివి చేయాలా, లేకపోతే దగ్గరికి వెళ్ళి వేయటం అలాంటివి ఏమైనా చేయాలా? దానికి ఏమన్నా మొక్కకిను మనం వేసేటటువంటి ఆ ఫర్టిగేషన్ కి మధ్యలో దూరం ఏమైనా పాటించమంటారా?
1: ఇప్పుడు మనం డ్రిప్ ఇరిగేషన్ ఎలా అయితే ఉంటాయో అది మొక్క మొక్క దగ్గరికి ఉంటుంది మనకి ఎమిటర్ అనేది. సో దాని ద్వారా మనకి న్యూట్రియంట్ అనేది మొక్కకు అందుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మేజర్గా మైక్రోన్యూట్రియన్స్, మేజర్ న్యూట్రియన్స్ ఉంటాయి, నత్రజని, భాస్వరము, పొటాష్, ఈ మూడు మనకి నీటిలో కరిగే శక్తి గల ఫర్టిలైజర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇది మనము డ్రిప్ లైన్ ద్వారా ఇవ్వచ్చు. ఇప్పుడు మైక్రోన్యూట్రియన్స్ వచ్చేసరికి ఏదైనా మనకి డెఫిషియన్సీ కనిపించినప్పుడు దీని ద్వారానే కాకుండా డైరెక్ట్ స్ప్రేయింగ్ రూపంలో మనం ఇస్తే మనకి తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది.
0: ఈ ఫర్టిగేషన్ తో పాటు మల్చింగ్ అంటే ఏంటి? అంటే మల్చింగ్ మీరు ఏదైతే మొక్క చుట్టూ ఉంటుంది అని అంటున్నారు, తేమ అనేది కాపాడుతుంది, దాని ద్వారా మొక్కలు చక్కటి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి ఈ మల్చింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది, ఈ మల్చింగ్ ని పూర్తిగా ఏ విధంగా చేయొచ్చు?
1: మల్చింగ్ వచ్చేసరికి మనం ఇప్పుడు పాలీ హౌస్ లో సాగు చేస్తున్నప్పుడు మనము బెడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటామండి. సో ఆ బెడ్స్ కి ప్రతి ఒక్క దానికి మనం మల్చింగ్ అనేది కవర్ చేసి తర్వాత ప్లాంటింగ్ చేస్తాం. ఈ మల్చింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇందాక మీరు అడిగినట్టు మనము నీరు ఇచ్చినప్పుడు అది ఆవిరి అయిపోతూ ఉంటుంది అన్నారు. ఆ ఆవిరి అయిపోకుండా ఈ కవర్ చేసినప్పుడు నేలలో తేమ శాతం అనేది అలానే ఉంటుంది అన్నమాట. ఆ తేమ శాతం అలానే ఉన్నప్పుడు మనకి ఫర్దర్ గా ఎక్కువగా ఇరిగేషన్స్ అవసరం లేదు. దాని తర్వాత మనము ముఖ్యంగా కలుపు నివారణకు ఈ మల్చింగ్ అనేది యూజ్ చేస్తామండి. ఈ మల్చింగ్ అనేది మనకు సిల్వర్ బ్లాక్ కలర్ లో ఉంటుంది అన్నమాట. ఈ బ్లాక్ కలర్ వాడడం వల్ల ఆ రేడియేషన్ వల్ల మనకి కలుపు మొక్కలు ఏదైతే వస్తూ ఉంటాయో అది నివారించడానికి ఉపయోగపడుతుంది.
0: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే, ఏదైతే మనం మొక్క గింజ వేస్తామో దాని చుట్టూ ఒక బ్లాక్ కవర్ లాంటిది ఉండటం వలన మొక్క వరకు గాలి వెలుతురు తీసుకుని మిగతా కలుపు మొక్కలు కానివ్వండి ఇంకా వేరే ఏవైనా సరే ఆ బెడ్స్ మధ్యన ఉన్నటువంటి ఆ దూరం ఉండటం మూలాన అవి చక్కగా కలుపు మొక్కలు నివారించబడి ఈ మొక్కలు ఎదుగుతాయని అంటున్నారు. ఇలాంటి క్రమంలో రైతులు ఆ బెడ్స్ మధ్యన ఎంత దూరం పాటిస్తే బాగుంటుంది, అట్లాగే ఈ దూరం పాటించేటప్పుడు రైతులు ప్రధానంగా వాటిని ఆ బెడ్స్ తయారు చేసుకోవటానికి చేసే పద్ధతులు ఏ విధంగా ఉండాలంటారు?
1: మనం బెడ్స్ చేసేటప్పుడు నార్మల్ గా మనకి పాలీ హౌస్ ఎంత విస్తీర్ణంలో ఉందనేది చూసుకోవాలండి. నార్మల్ గా 400 చదరపు మీటర్లు ఉందనుకోండి, మనం ఒక్క బెడ్ లెంత్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది, లేకపోతే అక్కడ ఆ లెంత్ బట్టి మనకి డిఫర్ అవుతుంది. ఒక బెడ్ కి ఇంకొక బెడ్ కి మధ్యలో 1.5 మీటర్ నుంచి 1 మీటర్ వరకు మనం డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఏదన్నా మళ్ళీ వేరే కలుపు మొక్కలు తీయడం కానీ ఎక్కువగా ఏదన్నా ఆపరేషన్స్ చేయాలంటే కూడా మనకి ఈజీగా ఉండేటట్టు మనం ఒక బెడ్ కి ఇంకొక బెడ్ కి మధ్యలో స్పేస్ అనేది ఇచ్చుకుంటాం. మళ్ళీ మొక్కకి ఎంత ఉండాలి అంటే అది మనకి మనం తీసుకునే మొక్కని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక సపోజ్ టమోటా తీసుకున్నామండి మనం, సో దానికి 60 నుంచి 45 నుంచి 60 సెంటీమీటర్ల వరకు అలా మొక్కను బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది.
0: మీరు చెప్పినట్టు సిల్వర్ బ్లాక్ మల్చింగ్, అదే విధంగా అంటే సిల్వర్ బ్లాక్ ఈ రెండు విధానాలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది? సిల్వర్ కలర్ అంటే మల్చింగ్ చేయటం వలన రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అదే విధంగా బ్లాక్ మల్చింగ్ చేయటం వలన రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
1: ఓకే, ఇప్పుడు సిల్వర్ బ్లాక్ మల్చ్ అనేది ఒకటే దాంట్లో వస్తుందండి. మనకి పైన కలర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ వస్తుంది, కింద కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సో మనం ఏదైతే కవర్ చేసినప్పుడు కింద సాయిల్ తో కాంటాక్ట్ ఉండేది బ్లాక్ కలర్ ఉంటుంది, పైన మాత్రం సిల్వర్ కలర్ ఉంటుంది. సో పైన నుంచి మనకి ఏదైనా వేడి ఎక్కువగా ఉండి మనకి ఆల్మోస్ట్ పాలీ హౌస్ అంటే కవరింగే ఉంటుంది. సో ఇంకేమన్నా కవరింగ్ అలా ఉన్నప్పుడు రిఫ్లెక్టెంట్ గా యూజ్ అవుతుంది అన్నమాట. సో బ్లాక్ కలర్ ఏంటంటే లోపల మనకి సాయిల్ ఒక టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. ఎక్కువగా వేడైనప్పుడు ఆ వేడికి ఆ కలుపు అనేది రాకుండా మనకి నీరు శాతం అలానే మెయింటైన్ చేసేయడానికి ఉపయోగపడుతుంది.
0: ప్రధానంగా ఈ పంటలకు మల్చింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది, అలాగే పాలీ హౌస్ లో కూడా మల్చింగ్ చేసే అవకాశం ఉందా?
1: చాలా అండి, మనము బయట దానికన్నా పాలీ హౌస్ లో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం ఇది. సో ఈ మల్చింగ్ వచ్చేసరికి మనకి దీంట్లో అగైన్ 2 రకాలు ఉంటాయి మనకి. సో ఆర్గానిక్ మల్చులు ఉంటాయి, ఇన్ఆర్గానిక్ ఉంటాయి. సో ఆర్గానిక్ మల్చులు అంటే సేంద్రియ మల్చెస్ అంటాం అన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి నార్మల్ గా ఇప్పుడు వరి గడ్డి ఉంటుందండి, మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ గడ్డి అలానే పడేస్తూ ఉంటాం. ఆ ఎండుగడ్డిని తీసుకొని మనకి మొక్కకి మధ్య కానీ బెడ్ల మధ్యలో కానీ వేయడం వల్ల నీరు అనేది ఆవిరైపోకుండా కలుపు అనేది రాకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళినప్పుడు మనం పాలిథిన్ మల్చ్ అనేది యూజ్ చేస్తాం.
0: మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తుంటే ఈ మల్చింగ్ అనే విధానం అన్ని పంటలకు అంటే సరిపోకపోవచ్చు, కొన్ని పంటలకు ఇది సరైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వచ్చు. మరి ఈ విధంగా చూసినట్లయితే ఏ పంటలకు మల్చింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది?
1: మనం ఎక్కువగా మల్చింగ్ అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు అండి. ఎక్కువగా మనకి తక్కువ కాలంలో ఎక్కువగా దిగుబడి ఇచ్చే పంటలకు, ముఖ్యంగా ఈ కూరగాయలకు కానీ పూల మొక్కలకు కానీ వీటికి ఎక్కువగా యూజ్ చేస్తాం మనం మల్చింగ్ అనేది.
0: పాలీ హౌస్ లో ఏదైనా వ్యవసాయం చేస్తున్నప్పుడు, కూరగాయలను పండిస్తున్నప్పుడు చక్కటి ప్రయోజనాలు, దిగుబడులు మామూలు కంటే కూడా 10% లేదా 20% ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పాలీ హౌస్ డ్రిప్ పద్ధతిలో మనము నీరు అందించటము, మల్చింగ్ ఇలా ఈ 3 పద్ధతులను ఉపయోగిస్తే రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
1: ఈ 3 పద్ధతులు, ఫస్ట్ వచ్చేసి పాలీ హౌస్ సాగు, దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యము, మరియు ఫర్టిగేషన్ మరియు మల్చింగ్, ఈ 3 కలిపి యూజ్ చేయడం వల్ల ఏంటంటే రైతుకు చాలా విధాలుగా బెనిఫిట్ ఉంటుందండి. సో బయట మనకి మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేసిందంటే కలుపు. కలుపు నివారించుకోవడం వల్ల ఏంటంటే మనకు లేబర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నీరు, వాటర్ సేవింగ్, డ్రిప్ ఇరిగేషన్, విందు సేద్యం వల్ల ఏంటంటే మనం నీటిని సేవ్ చేయగలుగుతాము. అండ్ ఫైనల్లీ ద ఫర్టిగేషన్ అంటే ది న్యూట్రియన్స్. సో మనం దాంట్లో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియన్స్ ఉంటాయి. మేజర్గా ఇప్పుడు మనం బిందు సేద్యం ద్వారా ఏంటంటే ఇన్ఆర్గానిక్ న్యూట్రియన్స్ ఎన్పీకే అంటే నత్రజని, భాస్వరము, పొటాష్ అనేది ఇస్తున్నాం. సో ఇవన్నీ కాంబినేషన్ లో ఆధునికకి రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి రైతుకు ఎక్కువగా దిగుబడి వస్తుంది. ముఖ్యంగా దిగుబడి కంటే మనం నాణ్యత బాగా వస్తుందని చెప్పుకోవచ్చు అండి. సో ఆబ్వియస్ గా మనకు నాణ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్ లో ఎక్కువగా ప్రైస్ అనేది వస్తుంది మనకి.
0: మీరు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం పంటల్ని పండించడం, అదే విధంగా చక్కటి ప్రయోజనాలు పొందటం, వీటితో పాటు పాలిహౌస్ చేయడానికి ఒక ప్రత్యేకమైన విస్తీర్ణం ఎంత ఉంటే బాగుంటుంది? పాలిహౌస్ అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక నిర్మాణంతో ఒక లిమిట్ లో పెట్టడం, ఒక పరిధిలో ఉంచి జాగ్రత్తగా మనము పిల్లల్ని ఎంత జాగ్రత్త చూస్తామో మొక్కల్ని కూడా అంత జాగ్రత్తగా కేర్ గా చూసి పెంచి దిగుబడులు సాధిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటి విస్తీర్ణం కానివ్వండి, అదేవిధంగా ఈ నేల ఇప్పుడు నల్ల రేగడి నేలలో కొంచెం నీరు ఎక్కువగా నిలబడే అవకాశం ఉంది, ఎర్ర రేగడి నేలలో త్వరగా నీరు ఇంకిపోయే అవకాశం ఉంది, కొన్ని చోట్ల ఇసుక నేల కూడా మనం చూస్తాము, కొన్ని చోట్ల బెట్ట నేలలు అంటే అట్లా తడిని పోనీయకుండా ఉంచేటటువంటి కొన్ని నేలలు, కొన్ని చోట్ల అసలు తడే ఉంచుకునే నేలలు, ఇలా రకరకాల నేలల్లో మరి ఈ పాలిహౌస్ వ్యవసాయం కానివ్వండి, వీటికి సంబంధించిన విస్తీర్ణం కానివ్వండి, ఆ ఎంపిక, ఆ పాలిహౌస్ ఇక్కడ నిర్మించాలి అనే ఎంపిక ఏదైతే ఉంటుందో ఆ ఎంపిక ఎలా చేస్తే బాగుంటుందంటారు?
1: ముఖ్యంగా మనం పాలిహౌస్ ఎంపిక అనేది ఒకటి వాతావరణం చూడాలి, అక్కడ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, సో అక్కడ పాలిహౌస్ పెట్టడం వల్ల మనకి అక్కడ నిలకడగా ఉంటాయా లేదా అనేది చూడాలి. అండ్ మీరు చెప్పినట్టు వివిధ రకాల నేలలు ఉంటాయి, సో ముఖ్యంగా మనకి రెడ్ సాయిల్స్ అంటే ఎర్రరేగడి నేలల్లో ఎక్కువగా సూటబుల్ ఉంటుంది అనమాట. సో అది ఉండడం వల్ల మనకి బెడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ తర్వాత కూరగాయలు పూలు ఎక్కువగా పండిస్తాము అంటున్నాం కదా, ఆ క్రాప్స్కి మనకి ఎక్కువగా సూటబుల్గా ఉంటాయండి. సో ఎంత స్పేస్లో అనేది మనకి పాలిహౌస్ అనేది 400 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్ల వరకు ఉంటుందండి. సో మనకు అక్కడ ఉన్న ఏరియాని బట్టి మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. అంటే దీనిలో మళ్ళీ మనకి గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ సబ్సిడీస్ కూడా ఉంటాయి మనకి పాలిహౌస్లో కానీ మల్చింగ్కి కానీ. సో వాళ్ళు ఏంటంటే మనకి 1000 చదరపు మీటర్ల నుంచి 4000 చదరపు మీటర్ల వరకు మనకి సబ్సిడీ అనేది ఇస్తారనమాట.
0: సబ్సిడీ పొందాలనుకునే రైతులు ప్రధానంగా మీరు చెప్పినట్లు 4000 చదరపు అడుగుల వరకు కూడా పాలిహౌస్ నిర్మించుకోవచ్చు అంటున్నారు. మినిమం ఎంతవరకు సబ్సిడీ వస్తుంది, అదేవిధంగా మాక్సిమం ఎంతవరకు వస్తుంది? రకరకాల రైతుల అంటే పంటలు కూడా ఉంటాయి, పంటని బట్టి ఏమైనా సబ్సిడీలో మార్పు ఉంటుందా లేదా పంట అంటే వ్యవధిని బట్టి కూడా ఏమైనా మార్పులు ఉంటాయా? వీరు ఎవరైతే ఆ సబ్సిడీ పొందాలనుకుంటారో, ఏ పంట సాగు చేయాలనుకుని ఆ పంటని తెలియచేసి సబ్సిడీ తీసుకోవాలా, లేకపోతే మామూలుగానే పాలిహౌస్ మల్చింగ్కి సంబంధించినటువంటి సబ్సిడీ వారు దరఖాస్తు చేసుకుంటే వారికి అందుతుందా?
1: ఒకటి మీరు అడిగినట్టు పంటను బట్టి కూడా మనము సబ్సిడీ తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇప్పుడు MIDH మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా అసిస్టెన్స్ ఇస్తున్నారు.
0: ఈ పంటల వలన వచ్చే సబ్సిడీ ఏ విధంగా ఉంటుంది?
1: సో ముఖ్యంగా మనము ఈ పాలిహౌస్ చూసుకుంటే పంటల ద్వారా వస్తుంది సబ్సిడీ, మరియు మనం వేసుకునే ఏ క్రాప్ దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ముఖ్యంగా మనకి నేను చెప్పినట్టు ఇందాక MIDH మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు మనకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు అనమాట. సో ఇదేంటంటే న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలిహౌస్ అంటే సహజంగా ఉండే పాలిహౌస్, అంటే కంప్లీట్గా ప్రొటెక్టెడ్ అనేది ఉండదన్నమాట. మనకు బయటకి వచ్చే గాలి ఉంటుంది, దాంట్లో ఆధునికంగా మనం మెయింటైన్ చేసే టెంపరేచర్స్ అవన్నీ ఉంటాయండి. దానికి ఏంటంటే వీళ్ళు మనకి 1000 రూపాయలు స్క్వేర్ మీటర్కి అంటే చదరపు మీటర్కి 1000 రూపాయల నుంచి ఇస్తున్నారు అనమాట. అలా మనము 4000 స్క్వేర్ మీటర్స్ వరకు ఒక 50 లక్షలు పర్ హెక్టార్ వరకు వీళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారనమాట.
0: మీరు చెప్పినటువంటి అన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మల్చింగ్ కానివ్వండి, పాలిహౌస్ కానివ్వండి, వీటిలో పంటలకు సంబంధించి చక్కటి దిగుబడి వాటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని కూరగాయల మొక్కలు సైజు చిన్నగా ఉంటుంది, పండ్ల మొక్కల సైజు పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత అదేవిధంగా తేమ, ఆ ఉష్ణోగ్రతతో పాటు కలిగేటటువంటి వాతావరణ పరిస్థితుల వలన వచ్చేటటువంటి ఈ లాభం, వీటన్నిటినీ సరిచూసుకొని ఈ పండ్ల మొక్కల్ని మల్చింగ్ అంటే పాలిహౌజుల్లో మల్చింగ్ పద్ధతి ద్వారా పండించాలనుకునే వాళ్ళు అంటే సాగు చేయాలనుకునే వాళ్ళు వాటికి మన సైజ్ ఏమైనా, మనము కొన్ని కొన్ని మొక్కలు ఈ సైజులో వస్తాయి, కొన్ని మొక్కలు ఎక్కువ సైజులో వస్తాయి, వాటికి సంబంధించి ఏ పంటల్ని అంటే మిక్స్ చేసి ఒకేసారి సాగు చేయొచ్చు, అదేవిధంగా అంతర పంటగా చేసుకునేటప్పుడు అంటే మనకి ప్రధానమైన పంటతో నష్టం కలగకుండా, ఈ అంతర పంట ద్వారా ప్రధాన పంటకు నష్టం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: ఓకే అండి, మీరు అడిగిన ప్రకారం ఏంటంటే మనకు పాలిహౌస్ సాగు అనేది ముఖ్యంగా కూరగాయలకి ఫ్లవర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. పండ్ల మొక్కలకి ఎందుకు ఎక్కువగా యూజ్ చేయమంటే మనకి వాటిని పెరీనియల్ క్రాప్స్ అంటాం. దాంట్లో ఎక్కువగా మనకి ఎక్కువ ఇయర్స్ వరకు అలానే ఉంటాయి పండ్ల మొక్కలు, 10 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ అలా. సో మనకి రూట్ సిస్టమ్ అవన్నీ డెవలప్మెంట్ కోసం మనం ఎక్కువగా పాలీహౌస్ కల్టివేషన్ అనేది ప్రిఫర్ చేయం. పండ్ల మొక్కల్లో ముఖ్యంగా మనం స్ట్రాబెర్రీ అనేది పాలీహౌస్ సాగులో కల్టివేట్ చేయొచ్చు. సో మీరు అంతర పంట లేకపోతే ఏదన్నా రెండు పంటలు కలిపి చేసుకోవచ్చా పాలీహౌస్లో అంటే, అది వచ్చేసి మనము ఒక లైన్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు లేకపోతే పూల మొక్కలు అలా వేసుకోవచ్చు. ఒక లైన్లో మనకి టొమాటో వేసుకుంటే ఇంకొక లైన్లో మనం క్యాబేజ్, ఇంకొక లైన్లో ఏదైనా పూల మొక్కలు, అలా మనము డిఫరెంట్ క్రాప్స్తో చేసుకోవచ్చు.
0: ఇలా అన్ని రకాల క్రాప్స్ని మనం ఒక చోట సాగు చేస్తున్నప్పుడు ఎంతెంత దూరం వాటి మధ్యన ఉంటే బాగుంటుంది? ఎందుకంటే మీరు అంటే కొన్ని కొన్ని పండ్ల మొక్కలు ఎక్కువగా నీడని చేసే అవకాశం ఉంది, కొన్ని కూరగాయ మొక్కలు కూడా ఎక్కువ నీడని చేసే అవకాశం ఉంది, మరి కొన్ని పూల మొక్కలు కూడా ఎక్కువగా నీడ చేసే అవకాశం ఉంది. ఇలా వాటి యొక్క దూరం ఎంత ఉంటే బాగుంటుంది మొక్కకు మొక్కకు మధ్యలో? ఒకవేళ అంతర పంటలుగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏ పంటలో, ప్రధాన పంటలో ఎటువంటి పంటను అంతర పంటగా చేసుకోవచ్చు అనేది కొంచెం వివరంగా తెలియజేయరా మేడం?
1: ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే మొక్కకి మొక్కకి, అది కూరగాయల్లో కానివ్వండి పూల మొక్కల్లో కానివ్వండి, మనం 40 నుంచి 60 సెంటీమీటర్ల వరకు మొక్కకి మొక్క మధ్య గ్యాప్ ఇస్తున్నాం. అదే బెడ్కి బెడ్కి మధ్య అంటే మనం 1 మీటర్ వరకు ఇస్తామండి. సో మొక్కకి మొక్కకి మధ్య ఎక్కువగా షేడ్ ఇచ్చేది, నీడ కలిగే మొక్కలు ఏది కల్టివేట్ చేసుకోవచ్చు మనం అంటే పసుపు ఇంకా అల్లం అలాంటివి కూడా మనకి ఎక్కువగా వాటికి నీడ అనేది కావాలి. సో అలాంటివి కూడా మనం పాలీహౌస్లో అనేది కల్టివేట్ చేసుకుంటే ఎక్కువగా దిగుబడి చేసుకోవచ్చు.
0: కొన్ని రకాల కూరగాయల మొక్కలు వాటితో పాటు ప్రధాన వ్యవసాయం, చాలామంది అంటే ఎకరాలకు ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మీరు చెప్పినటువంటి ఈ మొక్కలలో ఉండేటటువంటి దూరాన్ని పాటిస్తూ అంతర పంటల్ని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళకి మరి ఆ తక్కువ విస్తీర్ణంలో వారికి కావాల్సినంత ఆదాయం లాభం చేకూర్చే అవకాశం ఉందా, లేదా వారికి నష్టం ఏమైనా చేకూరుతుందా?
1: లేదండి, అంతర పంట ఇంటర్ క్రాపింగ్ అనేది ముఖ్యంగా మనం ఎందుకు పాటిస్తాము అంటే మనకి ఎక్కువగా దిగుబడి రావడానికి చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకి ప్రయోజనం ఏంటంటే మనకి ఎక్కువ లాభాలే ఉంటాయి, కానీ దానివల్ల నష్టాలు అనేది ఏముండదు మనకి. సో ఇదేంటంటే ముఖ్యంగా మనం పాలీహౌస్ అంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే బయట వచ్చే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి వివిధ రకాలమైన పంటలు దీంట్లో పండించుకోవచ్చు. వివిధ రకాల పంటలు అంటే ఏదైనా పంట పండించుకోవచ్చు, ఇప్పుడు పసుపు కానీ జింజర్ కానీ కూరగాయలు అన్ని రకాలు పండించుకోవచ్చు. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం, అది 9 నెలల నుంచి పడుతుంది. సో ఈ లోపల మనకి ఇంకో మొక్క దిగుబడికి రావాలి అంటే ఈ లోపల మనం 3-4 నెలల్లో వచ్చే కూరగాయలు అలాంటి వాటిని వేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా దిగుబడి నాణ్యత వస్తుంది, రైతుకి ఎక్కువగా ఆదాయం వస్తుంది.
0: మేడం మీరు చెప్పినట్లు చాలా వరకు అన్ని రకాల పంటల్ని పాలీహౌస్ ద్వారా సాగు చేయటం వలన రైతులకు చక్కటి ప్రయోజనం కలుగుతుంది. పాలీహౌస్ సబ్సిడీ వచ్చేసి ఒక రైతు అంటే ఒక 5 ఎకరాలు ఉన్న రైతు ఉంటాడు, 2 ఎకరాలు ఉన్న రైతు ఉంటాడు, ఇందులో ఎంతవరకు సబ్సిడీ అనేది విస్తీర్ణాన్ని బట్టి పొందొచ్చు వాళ్ళు? అంటే కొంతమంది మొత్తం ఎకరం అంతా కూడా పాలీహౌస్ చేసుకుంటాం, 1 ఎకరం అంతా కూడా పాలీహౌస్ చేసుకుంటాం అంటే ఎక్కువ ఆదాయం కనబడుతుంది కాబట్టి ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతుడు మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయి?
1: అంటే ఇప్పుడు సబ్సిడీ ఇచ్చేటప్పుడు కూడా మనకి ఇంత ల్యాండ్ ఉంటేనే మనకి సబ్సిడీ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్చింగ్ చూసుకున్నప్పుడు మనకి 2 హెక్టార్లకు మాత్రమే ఇది మల్చింగ్ అనేది గరిష్టంగా వస్తుంది. అలానే మనకు పాలీహౌస్కి చూసుకుంటే 1000 నుంచి 4000 స్క్వేర్ మీటర్ల వరకు మాత్రమే మనకి సబ్సిడీ అనేది లభిస్తుంది. అంటే గరిష్టంగా మనకి 50 లక్షల వరకు హెక్టార్కి లభిస్తుంది. అన్నిటికీ మనకు సబ్సిడీ అనేది అందుబాటులో ఉండదు, గరిష్టంగా ఎంత ఉంటే అంత మనం వస్తుంది.
0: అంటే ఎంతవరకు అయితే మాక్సిమం ఇవ్వగలిగితే అంతవరకు ఇస్తారు, అంతకు మించి ఎక్కువ ఇవ్వటానికి లేదు. చివరిగా రైతు సోదరులకు ఈ పాలీహౌస్ కానివ్వండి మల్చింగ్ పద్ధతి కానివ్వండి పాటించి సాగు చేసే వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు,
1: ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఆధునిక సాంకేతికతను కేవలం సబ్సిడీ కోసమే కాకుండా శాస్త్రీయంగా మరియు లాభదాయకంగా ఉపయోగించుకుంటే మనం ఈ పాలీహౌస్ దాంతోపాటు బిందు సేద్యము ఫర్టికేషన్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా దిగుబడి అనేది వస్తుందండి. సో పంటకు ముందుగా నిర్ణయించి మనం మార్కెట్ ఎలా ఉంది అని తెలుసుకొని ఆ తర్వాత పాలీహౌస్ అనేది ఏర్పాటు చేసుకుంటే మనకు రైతులకు ఎక్కువగా ఆదాయం ఉంటుంది.
0: ఎక్కువ ఆదాయం పొందడం కోసం రైతులు వాతావరణము, ఉష్ణోగ్రత పరిస్థితులు, మార్కెట్, అదేవిధంగా ఉన్న స్థితి ఏదైతే ఉందో వారి యొక్క భూమి ఏ రకంగా ఉంది దాంట్లో ఎంతవరకు దిగుబడి వస్తుంది అనేది కూడా అన్ని బేరీజ్ వేసుకోవాలి. పాలీ హౌస్ మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
2: ఇంతవరకు పాలీ హౌజ్ లో మల్చింగ్ పద్ధతి గురించి పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్

0: కూర్చోబడి టి తనూజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ వీరన్న భోక్య.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవ

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశం గురించి ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటే మా ఫోన్ నెంబర్లు 2324484 2324484 2970043324 మరో నెంబరు 2970475 ఎస్టడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాస్ ఐఏఎస్ గారు ఐపీఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్లు మరోసారి 2324484834, 2324484836, ఇంకో నెంబరు 2970434, మరో నెంబరు 2970475, ఎస్టీడీ కోడ్ 040.

ఇప్పుడు దళపతి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజేఎస్ దాస్ ఆలపించిన గీతం విందాం. గీత రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ముందుగా వినండి మగధీర చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు వరంగల్ కమరాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి అరుణ విజయ్ కుమార్ కీర్తన నాగిరెడ్డి అజయ్ కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బుద్ధుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ బుద్ధుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు.
2: బారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: రెమాండ్ షాప్,
4: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
3: రెడ్ బెడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
4: ఏకైక కంపెనీ షోరూమ్
3: రెమాండ్ షాప్,
4: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
6: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
5: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
6: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
5: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
6: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
7: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

0: తరువాతి పాట సర్కస్ రాముడు చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు భూలక్ష్మి, శశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, సహస్ర, పద్మ, హర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని.
1: అమావాస్యకి పున్నమికి

పచ్చి నాకు ముదురుతుంటే కచ్చ నాకు పెరుగుతుంటే పచ్చి సున్నం అవ్వకుంటే ఒట్టు పెట్ట అభిచి నాకు ముదురుతుంటే కచ్చ నాకు పెరుగుతుంటే పచ్చి సున్నం అవ్వకుంటే ఒట్టు పెట్ట నీ పచ్చు బుద్ధు నాటకాలు

అల్లుడంటే అర్థమగుడు, తగులుకుంటే అసలు మగుడు, బొళ్ళు గుళ్ళ చెయ్యకుంటే తిట్టు తిట్టు. అల్లుడంటే అర్థమగుడు, తగులుకుంటే అసలు మగుడు, బొళ్ళు గుళ్ళ చెయ్యకుంటే తిట్టు తిట్టు. నిన్ను వల్ల కట్ట పెట్టకుంటే బొట్టు పెట్టు. చుక్కెదురే మామయ్యో దిక్కెవరు లేరయ్యో, అత్తకు చెబితే అరువే. అమావాస్యకి

ఇప్పుడు వినండి తర్వాతి పాట. ఆస్తులు అంతస్తులు చిత్రం నుంచి కోరుతున్నవారు బింగి నగేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, రాహుల్, భాగ్యవీరాచారి, గంగాధర్.

0: డాక్టర్ జె బలరాం జాదవ్.
1: ఎత్తు వంకర బెల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
0: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
1: డాక్టర్ జె బలరాం జాదవ్,
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

తరువాత మీరు వినబోతున్న పాట శుభోదయం చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, సుదీప్తి, అనుష్క, లత, పద్మ, ప్రమీల, అనన్య.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ?
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కలిలవాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
3: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

చివరిగా మీరు వింటున్న పాట గోవింద గోవింద చిత్రం నుంచి. కోరుతున్నవారు బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రాఘవాచారి, సూర్యకళ, భాగ్యవీర్, చారి మొదలైనవారు.

అభిరుచి శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

ఇప్పుడు సమయం 8:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వినండి.

0: మాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యి కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: చివరి లలిత గీతం వింటున్నారు.

ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి ప్రసారం అవుతాయి.